యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం

జీవితాన్ని మధురముగా మార్చిన దేవా, నీకే వందనాలయ్యా. ఆమేన్.

భయపడొద్దు అని వాగ్దానం చేసిన నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయన. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞత హృదయాలతో నిన్ను గణపరుస్తున్నా. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా,

దై వీకమైన శక్తిని పొందుకుంటున్నాం. ఆ నామం ఒక్కటే మనకు ఆధారం. ఆ నామములోనే నిత్య జీవం, నిజమైన శక్తి, నిజమైన ఫలం.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ
1: నిరీక్షణ మహిళకు స్వాగతం.

0: శ్రోతలు, మరోసారి మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.
1: నాకు అలాగే ఉంది. ఈరోజు నిరీక్షణ మహిళా కార్యక్రమంలో మనం వివాహం గూర్చి చర్చించబోతున్నాం. వివాహం అనగానే మీకు ఏమనిపిస్తున్నది? శ్వేత, నువ్వేమనుకుంటున్నావు?
0: వివాహం గూర్చి ఆలోచించినప్పుడు నాకు కొంత భయం కలుగుతుంది, మరియు ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. పెళ్లి చేసుకోవడం అన్నది నాలో ఎంత భయం పుట్టించిందో నాకు జ్ఞాపకం ఉంది. భయంతో పాటు ఒక విధమైన ఉత్సాహం, సంతోషం కూడా ఉందిలే.
1: నేను అర్థం చేసుకోగలను. పెళ్లి కొరకు చాలా పనులను చేయాల్సి వస్తుంది, అన్నీ సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మన తల్లిదండ్రులు ఒకరితో మరొకరు ప్రవర్తించే విధానమును చూస్తూ చిన్నప్పటి నుండి వివాహం లేక కుటుంబం అంటే కొన్ని విషయాలను మనం నేర్చుకుంటాము.
0: నిజమే. మా అమ్మ నాన్న ఆఫీస్ నుండి వచ్చేంత వరకు కనిపెట్టేది, తరువాత మంచి భోజనం తయారు చేసేది. నాన్న ఆమె వంటల్ని మెచ్చుకుంటూ ఉంటే సంబరపడిపోయేది. ఆ సంతోషకరమైన సమయాలన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. నా మట్టుకైతే వివాహం కొరకు సిద్ధపడడంలో రుచికరమైన వంటలు నేర్చుకోవడం ఒక భాగమని చెప్పగలను.
1: మా నాన్నకేమో ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి కాబట్టి మా అమ్మ ఎక్కువ సమయం దానికోసమే గడిపేది. ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టాలని మాకు నేర్పించేది.
0: కానీ కొన్ని విషయాలను గూర్చి, అంటే డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి మొదలైన విషయాలను గూర్చి ఇద్దరికీ అంత సమ్మతి ఉండేది కాదు. వాళ్ళు వాదించుకుంటూ ఉంటే నాకు భయం వేసేది.
1: దీన్ని బట్టి తెలుసుకోవాల్సినదేమంటే, వివాహం అన్నది అంత సులభమైన సంబంధం కాదు. కాదంటారా? ఇందులో ఇద్దరు మనుషులుంటారు, ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ. వాళ్ళిద్దరూ వేర్వేరు కుటుంబాల నుండి వస్తారు. వివాహం గురించి వారిద్దరి కోరికలు భిన్నంగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు సమాధానంగా ఎలా జీవించగలుగుతారు?
0: పల్లవి, మనం చెప్తున్న విషయాలను విని మన శ్రోతలు అయ్యో బాబోయ్, ఇక పెళ్లి చేసుకోకూడదని అనుకుంటారేమో. కానీ ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. వాటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కూడా ముఖ్యమే. కాబట్టి వివాహం గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం మంచిదనుకుంటున్నాను.
1: అవును శ్వేత, అందుకే నిరీక్షణ మహిళా కార్యక్రమానికి మన సోదరి సుమలత గారిని ఆహ్వానించాం. వారు వివాహం కొరకు ఎలా సిద్ధపడాలో మనకు చెప్తారు.
2: ప్రియ స్నేహితులారా, ప్రస్తుతం మీరు ఉంటున్న పరిస్థితుల్లో వివాహం అంటే ఏమనుకుంటున్నారు? అది మీకు చాలా కష్టమైన అంశంగా ఉందా? మీ పిల్లలలో ఒకరు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు కాబట్టి వారు మిమ్మల్ని విడిచి వెళ్లిపోతారని బాధపడుతున్నారా?

ఇద్దరికి విభిన్న ఉద్దేశ్యాలుంటాయి. ఇద్దరూ వేరువేరుగా అర్థం చేసుకుంటారు. ఇద్దరూ వారి వారి సంతోషకరమైన లేక దుఃఖకరమైన అనుభవాలతో వైవాహిక జీవితంలో అడుగు పెడతారు. వారి మంచి లేక చెడ్డ అనుభవాలు వారు చిన్ననాటి నుండి పెరిగిన కుటుంబాలకు సంబంధించినవి కాబట్టి పోట్లాటలను ఎలా సరిచేసుకోవాలి, డబ్బును ఎలా వినియోగించుకోవాలి, పిల్లలను కనడం మరియు ఇతరులను ప్రేమించడం అంటే ఏమిటి అనే విషయాలను గూర్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. వివాహం కష్టమైన అనుబంధంగా ఎందుకు ఉంటుందో మీకు అర్థమైనదా? చాలామంది అంటే అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, తల్లిదండ్రులు, కొన్నిసార్లు సలహాదారులు వివాహ జీవితంలోని ప్రాథమిక విషయాలను గూర్చి అనగా డబ్బును గూర్చి ఎలా ప్రణాళిక వేసుకోవాలి మరియు ఎలా ఖర్చు చేయాలి, పిల్లలను ఎలా పెంచాలి, భార్యాభర్త ఇద్దరూ ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకోవాలి, ఒకరి భావాలు మరొకరితో ఎలా పంచుకోవాలి అన్న విషయాలను గూర్చి మనకు మంచి సలహాలు ఇస్తారు. ఏది ఏమైనా వివాహ బంధాన్ని కలిపి ఉంచే జిగురు మనకు కావాలి. పోట్లాటలు, గాయపరిచే భావాలు లేక ఒకరి పట్ల మరొకరికి మరియు వివాహ సంబంధంలో గల నిరుత్సాహం మొదలగు విషయాలలో అది మనకు సహాయం చేస్తుంది. ఆ జిగురు ఏమిటంటే వివాహంను గురించి దేవుని వాక్యమైన బైబిల్ ఏమి చెప్తుందో అర్థం చేసుకోవడం. వివాహం అంటే ఒక పురుషునికి మరియు ఒక స్త్రీకి మధ్య గల సంబంధమని, అది జీవితకాలమంతా కలిసి ఉండే సంబంధమని బైబిల్ చెప్తుంది. వివాహం అన్నది జీవితం కొరకు చేసుకున్న షరతులు లేని సమర్పణపై ఆధారపడి ఉంటుంది. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును అని బైబిల్ చెబుతుంది. ప్రస్తుతం ఒకవేళ మీ కుమార్తెనో లేక కుమారుడునో పెళ్లికి సిద్ధపరుస్తూ ఉంటే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏమంటే, మీ కుమార్తె లేక మీ కుమారుడు మరొకరితో జీవితకాలం ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వాళ్లు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉన్నారా? ఒక తల్లిగా, తండ్రిగా మీరు సిద్ధంగా ఉన్నారా? దేనికోసం సిద్ధంగా ఉండాలి అని మీరు ప్రశ్నించవచ్చు. వివాహం కొరకే సిద్ధపడవలసిన అనేక విషయాలున్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మీ కుమారుడు లేక మీ కుమార్తె మిమ్మల్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? వారి జీవితకాల ఒప్పందాన్ని కొనసాగించడానికి అది చాలా అవసరం. అలాగే మీ కుమారుడు లేక కుమార్తె ఒక క్రొత్త కుటుంబాన్ని ప్రారంభించుకోవడానికి మీరు వారిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? మొదటి విషయం, మీ బిడ్డ తల్లిదండ్రులను అంటే మిమ్మలను విడిచిపెట్టాలి అంటే మీరేమనుకుంటున్నారు? విడిచిపెట్టడం అంటే అర్థం మిమ్మల్ని పట్టించుకోవద్దని కాదు, మీకు దూరంగా నివసించాలని కాదు. కొంతమంది పిల్లలు భౌతికంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండవచ్చు, అయితే మానసికంగా మరియు భావోద్వేగపరంగా వారి తల్లిదండ్రులను విడిచిపెట్టరు. వారు ఇంకా వారిపైన ఆధారపడి ఉండవచ్చును. ఇక తల్లిదండ్రులైన మిమ్మల్ని విడిచిపెట్టాలంటే పిల్లలు అర్థం చేసుకోవలసినదేమంటే, మీ పిల్లలతో మీకున్న సంబంధం మారిపోవాలి. ఎదిగిన వారు అనే అవగాహనతో సంబంధం కలిగి ఉండాలి. అంటే వారు మీ క్రమశిక్షణలో, మీ స్వాధీనంలో ఉండకూడదు. ఇప్పుడు మీ పిల్లలు మీకంటే ఎక్కువగా వారి జీవిత భాగస్వామి యోచనలను, ఉద్దేశాలను గూర్చి మరియు వారి అలవాట్లను గూర్చి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. భార్యాభర్తలుగా వారి సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు వారు మీ ప్రేమ, మీ ఆమోదం, మీ సహాయం లేక జ్ఞానయుక్తమైన మీ సలహా కొరకు ఎక్కువగా మీపై ఆధారపడకూడదు. మీ బిడ్డ ఒక మంచి కుమారునిగా లేక కుమార్తెగా మీతో సంబంధాన్ని కొనసాగించవచ్చు. అయితే వారికి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఒక మంచి భర్తగా లేక భార్యగా ఉండడం. ఇప్పుడు ఆ యవనసుడు ఒక భర్తగా తన కుటుంబానికి శిరస్సు కాబట్టి మీ కుమారుడు స్వయంగా తీర్మానాలు చేసుకోవడానికి, తన భార్యను చూసుకోవడానికి ప్రోత్సహించండి. అది అతని ప్రధాన బాధ్యత. అలాగే మీ కుమార్తె సరైన నడిపింపు కొరకు, సహాయం కొరకు, సహవాసము మరియు ప్రేమాభిమానముల కొరకు తన భర్తపై ఆధారపడాలని ప్రోత్సహించండి. ఒకరితో ఒకరు మాట్లాడుకుని బలపరుచుకోవాలని ప్రోత్సహించండి. మీతో ఉన్న సంబంధంలో నుండి జీవిత భాగస్వామితో వారికి ఉన్న సంబంధంలోనికి ఎలాంటి చెడ్డ భావాలను, అనుభూతులను చొప్పించకూడదు. భావోద్వేగపరంగా చిన్ననాటి కుటుంబంతో ముడివేయబడి ఉండకూడదు. ఏదో ఒకటి నచ్చలేదని పిల్లలు వారి జీవిత భాగస్వామిని మార్చుకోకూడదు. వారి భాగస్వామి ఎలా ఉన్నారో అలాగే వారిని స్వీకరించి ప్రేమించాలని నేర్పించండి. రెండవ విషయం, ఒక తల్లిగా, తండ్రిగా మీ కుమారుణ్ణి లేక కుమార్తెను పంపించాలి అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీతోనే ఉండాలనుకోకుండా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాలని నేర్పించడమే మీ లక్ష్యంగా ఉండాలి. వాళ్ళు ఒకరితో మరొకరు ఎలా సంబంధం కలిగి ఉండాలో,
వారిద్దరూ కలిసి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో మీరు వారికి నేర్పించండి.

0: తల్లులారా, మీ కుమారుడు తన భార్యతో మృదువుగా మర్యాదగా మాట్లాడాలని నేర్పించండి. మీ కుమార్తె తన భర్తకు సేవ చేయాలని గౌరవించాలని నేర్పించండి. తండ్రులారా, మీ కుమారుడు తన భార్యను ప్రేమించి సంరక్షించాలని, ఆమెను గుర్చి శ్రద్ధ తీసుకోవాలని నేర్పించండి. వారు మంచి భర్తగా లేక భార్యగా ఉండాలని నేర్పించడానికి ఉత్తమమైన మార్గం మీ మాదిరియే. తల్లిదండ్రులుగా మీరు మంచివారుగా ఒకరినొకరు ప్రేమించుకుని గౌరవించుకుంటే వాళ్లు ఆ మాదిరిని అనుసరిస్తారు. వారి జీవిత భాగస్వామిలో మంచి లక్షణాలను గమనించడానికి వారికి సహాయం చెయ్యాలి. వారి జీవిత భాగస్వామికి విరుద్ధంగా మీ పిల్లల పక్షంగా మీరు సమర్థించకూడదు. మీ పిల్లలకు వివాహమయ్యాక వారి జీవితాలను మీరు నడిపించకండి. మీరు నాపై కోపంతో పళ్ళు కొరుకుతూ, మా కుటుంబాలలో అలా జరగదు, మా కుటుంబాలలో ఒక అబ్బాయి మరియు అమ్మాయి పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయని చెప్పవచ్చు. అది చాలా మంచిదే, కానీ బైబిల్ అలా చెప్పడం లేదు. ఒక అమ్మాయి మా కుమారుని పెళ్లి చేసుకుంటే ఆమె మా కుటుంబంలో చేరుతుంది, కాబట్టి ఇప్పుడు ఆమె మా నియమ నిబంధన ప్రకారం జీవించాలని మీరు అనవచ్చు. ఇది మంచిది కాదు. మీ కుమారుడు ఇప్పుడు తన సొంత కుటుంబానికి శిరస్సు. ఇప్పుడు అతను వయసు వచ్చినవాడు. అతనికి తన సొంత కుటుంబం ఉంది. అతన్ని, అతని భార్యను దీవించండి. వారిద్దరూ కలిసి ప్రారంభించిన నూతన జీవితం బాగుండాలని కోరండి. వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమించి గౌరవించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి. మీ పిల్లలు పెద్దవాళ్లయ్యారు గనక ఇప్పుడు వాళ్లు మీకు స్నేహితులు. ఒకే విధమైన ఆసక్తులను ప్రోత్సహించుకోరండి. తల్లి కూతుళ్లు కలిసి వంట చేయడానికి ఇష్టపడవచ్చు. తండ్రి కుమారులు కలిసి పాడైన వస్తువును బాగుచేయవచ్చు. మంచి పుస్తకాలను ఇద్దరు చదివి అందులోని విషయాలను మీ పిల్లలతో పంచుకోవచ్చు. జ్ఞాపకముంచుకొనండి, వారు సంతోషముగా ఉంటే మీరు కూడా సంతోషముగా ఉండగలుగుతారు.
1: వావ్, వారి సంతోషమే మన సంతోషం. ఎంత గొప్ప తలంపు! థ్యాంక్స్ సుమలత గారు. మన పిల్లలు ఒక క్రొత్త కుటుంబాన్ని ప్రారంభించుకోవాలంటే మన పిల్లల్ని మనం పంపించడానికి ఇష్టపడాలి, మరియు వాళ్ళు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ముఖ్యంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
2: అవును, వివాహం గూర్చిన సిద్ధపాటులో ఇది చాలా ప్రాముఖ్యమైనదని నేను ఒప్పుకుంటాను.
1: నేను అనుకుంటాను, వివాహమును గూర్చి బైబిల్ ఏం చెప్తుందో మన శ్రోతలు నేర్చుకుంటే మంచిది కదా. నువ్వేమంటావు?
2: ఆ విషయాలను నేర్పించడానికి షారోన్ గారు మనతో ఉన్నారు. ఈ పాట విన్న తరువాత వారు బైబిల్లోని మొదటి వివాహం గూర్చి మనకు వివరిస్తారు.

0: శ్రోతలు, వివాహం మరియు కుటుంబ జీవితం ఎంత ప్రాముఖ్యమైనదో విన్నారు కదూ. వివాహం గురించి దేవుని దృక్పథం ఎలా ఉంది? మన పరలోకపు తండ్రి అయిన దేవుడు మనల్ని సృష్టించాడని మీకు తెలుసు కదా. ప్రియులారా, దేవుడు మొదటి మానవుడు ఆదామును, మొదటి స్త్రీని ఎలా సృష్టించాడో ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ ఉదాంతం బైబిలులో వ్రాయబడింది. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడింది. ఇప్పుడు 18:20 చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతివానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడు ఏం చేశాడో విందాం. 21:23 చదువుకుందాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. ఆదాము హవ్వను చూచి, ఆహా ఎంత అందంగా ఉంది అన్నా మనం ఆశ్చర్యపడనక్కర్లేదు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో దేవుడు మనుషులను సృష్టించిన విధానంలో ఒక ప్రత్యేకతను గమనించారా? ఆదాము మరియు జంతువులన్నీ మట్టితోనే చేయబడ్డాయి, కాని హవ్వ మాత్రం ఆదాము మాంసముతో మరియు ఎముకలతో నిర్మించబడింది. బైబిలు ఇంకా ఇలా చెప్తుంది, 24 చదువుతున్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ భావాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఆదికాండము 1:27 కూడా చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. కాబట్టి ప్రియ స్నేహితులారా, బైబిలులోని ఈ చిన్న సంభవము ద్వారా మనం కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను నేర్చుకోవచ్చు. మొదటి సత్యం ఏమంటే, దేవుడు చేసిన సృష్టి అంతటిలో స్త్రీ పురుషులు ప్రత్యేకమైన వారు, భిన్నమైన వారు, జంతువుల కంటే కూడా భిన్నమైన వారు. మనుషులు జంతువుల నుండి పరిణామం చెందలేదు, దేవుడు స్త్రీని పురుషుని తన స్వరూపంలో సృజించాడు. శ్రోతలు వింటున్నారు కదూ, మీరు నేను దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాము, మనము ఆయన పిల్లలుగా సృజించబడ్డాము, మరియు ఆయన మన ప్రియమైన తండ్రి. మనం ఆయనతో సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించి గౌరవించి మీకు విధేయత చూపించాలని మీరు ఎలా కోరుకుంటారో అలాగే మన పరలోకపు తండ్రి మనము ఆయనను ప్రేమించాలని, గౌరవించాలని మరియు ఆయనకు విధేయత చూపించాలని కోరుతున్నాడు. వీటిని పొందడానికి మనకంటే ఆయన మరెక్కువ యోగ్యుడు. మనం అర్థం చేసుకోవలసిన 2వ సత్యం ఏమంటే, ఆదాము తాను మరియు హవ్వ ఒకరికొకరు చెందినవారు అని గ్రహించాడు. ఒకరికొకరు చెందుట అన్నది వైవాహిక జీవితానికి మూలము. ప్రతి భాగస్వామి మరొకరికి చెందినవారు. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలు తమ కొరకు సాటి అయిన జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలని ప్రార్థన చేయండి. మీరు అలా ప్రార్థించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మీ మనవిని వింటాడు. ఎందుకు? పురుషులందరి కొరకు, స్త్రీలందరి కొరకు ఇది ఆయన ప్రణాళిక కనుక మీ ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడు. మనం నేర్చుకోవలసిన 3వ సత్యం ఏమంటే, ఆదాముకు సాటి అయిన సహాయమును చేయాలన్న అవసరతను దేవుడు కూడా గుర్తించాడు. సోదరి, మీరు మీ భర్తకు సాటి అయిన సహాయముగా ఉన్నారా? మనము బైబిలు నుండి ఇంతకుముందు ఏం చదువుకున్నామో జ్ఞాపకముందా? 20వ వచనం ఏం చెప్తుంది? అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకపోయెను అని అది చెప్తుంది. కాబట్టి మీ భర్తలకు మీరు అవసరం. మీరు లేకుండా వారు పరిపూర్ణులు కారు. మీ భర్తకు అన్ని సమయాలలో మీ ప్రత్యేక సహాయం అవసరం. ఇక నాలుగవ సత్యం ఏమంటే, స్త్రీ పురుషులిద్దరూ ఒకరికోసం మరొకరు సృష్టించబడ్డారు. వాళ్లు పెళ్లి చేసుకున్న మరుక్షణమే ఏక శరీరం అవుతారు. ఇది దేవుని ప్రణాళిక మరియు ఓ మర్మం. అది అనేక రంగులతో చిత్రీకరించబడిన అందమైన వర్ణ చిత్రపటంలా ఉంటుంది. ఆయన ఒక జంటను సృష్టించాడు, అంటే ఒక భర్తను మరియు ఒక భార్యను సృష్టించాడు. ఇద్దరు పురుషులను లేక ఇద్దరు స్త్రీలను చేయలేదు, లేక ఒక పురుషుని ఐదుగురు స్త్రీలను చేయలేదు. ఒక్క పురుషుణ్ణి ఒక్క స్త్రీని మాత్రమే చేశాడు. దేవుని ఈ ప్రణాళికను ఈ రోజుల్లో మనుషులు ఎలా పాడు చేశారో చూస్తున్నాం. ఎంత విచారకరమైన విషయం! దాన్ని బట్టి జీవితం క్లిష్టంగా మారిపోయింది. చిన్న చిన్న విషయాలను బట్టి కూడా ఇద్దరు కలిసి సంతోషంగా జీవించలేకపోతున్నారు. ఇలాంటి వివాహాలు దేవుడు మన కొరకు ఉద్దేశించిన ప్రణాళికకు సంబంధించినవి కావు. నిజానికి అలాంటి వివాహాలు ఎప్పటికీ సమాధానంగా ఉండలేవు. ఈరోజు మనం నేర్చుకోవలసిన మరో సత్యం ఉన్నది. అది చాలా ప్రాముఖ్యమైంది. భార్యాభర్తలిద్దరూ పూర్తిగా ఏకమవ్వాలని దేవుడు కోరుతున్నాడు. వాళ్లు సమాధానముతో మరియు సంతోషముతో కలిసి జీవించాలి. మొదటి మానవుడు దేవుడు తన కోసమే చేసిన ఆ స్త్రీని చూచి ఎంత ఉత్సాహంతో సంతోషంతో ఉన్నాడో చెప్పలేము. అతడు, "అమ్మయ్యా, చివరికి నాకు ఒక సహాయకురాలు దొరికింది. ఆమె చాలా అందంగా కూడా ఉన్నది" అని అనుకుని ఉంటాడు. కాబట్టి ప్రారంభం నుండి కూడా వాళ్ళిద్దరూ కలిసి ఉండడంలో సంతోషించారు మరియు శరీరాత్మలలో ఐక్యతను అనుభవించారు. ఇప్పుడు మీతో కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీకు కుమారులు ఉంటే మీ కుమారులు వారి భార్యలతో పూర్తిగా ఏకమవ్వాలని వారిని ప్రోత్సహించండి. ఒక తల్లిగా అలా చేయడం మీకు కష్టంగా ఉండవచ్చు. మీ కుమారుణ్ణి మీరు ఎంత త్యాగముతో ప్రేమతో పెంచి ఉంటారో నాకు తెలుసు. అతని వివాహ సమయం వచ్చినప్పుడు అతని భార్యతో కలిసి జీవించడానికి అతనికి పూర్తిగా స్వేచ్ఛనివ్వండి. వారు ఎవరైనప్పటికీ, ఏ దేశపు సంస్కృతికి చెందినవారైనప్పటికీ, మహిళలకు ఇది చాలా కష్టమైన విషయం. తన కుమారులను పంపించడం తల్లికి చాలా కష్టం. నేను ఇలా చెప్తున్నందుకు మీకు నాపై కోపం రావచ్చు. మీకు నాపై కోపం వస్తున్నదా? ఇది నా సలహా కాదు సుమా, ఇది దేవుని ప్రణాళిక మరియు దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్నది కాబట్టి నేను మీతో చెప్తున్నాను. మీరు దేవుని ప్రణాళికను అనుసరిస్తే ఆయన మీ పిల్లల వైవాహిక జీవితాలను మరియు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈరోజు మనం వివాహమును గూర్చి మరియు మన జీవితాల పట్ల ఆయన ప్రణాళికను గూర్చి అనేక విషయాలు నేర్చుకున్నాం. మీకు తెలుసా, మీరు ఆయన ప్రణాళికలను ఎప్పుడూ నిరాకరించకూడదు. శ్రేష్టమైనవేవో ఆయనకు తెలుసు. మనం తలంచినట్లు లేక మనం ఊహించుకున్నట్లు మనం చేయకూడదు. లోకము తెలియకుండా చేస్తున్న వాటిని కూడా మనం అనుసరించకూడదు. దేవుని దృష్టిలో వివాహం అంటే ఏంటో ఈరోజు మీతో చెప్పాను. వివాహం అన్నది ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ మధ్య ఉండాల్సిన సంబంధం అన్న దేవుని ప్రణాళికను గురించి వినడానికి దేవుడు మీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఏది సరైనదో ఇప్పుడు మీకు తెలుసు. కాబట్టి దయచేసి దాని జ్ఞాపకం ఉంచుకోనండి మరియు దానిని గురించి ఆలోచించండి. ఈ విషయాలన్నీ మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు, మీ పొరుగువారికి మరియు స్నేహితులకు చెప్పండి. ఈ సత్యాలను మీరు ఇతరులతో పంచుకుంటే దేవుడు సంతోషిస్తాడు. వాళ్లు కూడా ఆశీర్వదించబడతారు. ఒకవేళ మీ వద్ద బైబిల్ ఉంటే మీరు మరోసారి స్వయంగా ఈ కథంతా చదువుకోనండి. అది ఆదికాండము 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. జ్ఞాపకం ఉంచుకోనండి, మీ భర్తకు మీరు అవసరం. కాబట్టి అతని అవసరాలను చూచుకోనండి. మీ భర్తకు ఎలా సహాయం చేయాలో మీకు తెలియకపోతే దేవుణ్ణి అడగండి. ఆయన మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని నిస్సహాయంగా ఎన్నడూ విడిచిపెట్టడు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, మీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. మీరు దేవునికి విధేయత చూపించాలన్న ఆశ మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన మీకు బోధిస్తాడు, మిమ్మల్ని సరిచేస్తాడు. మీరు ఆయనకు విధేయులైన బిడ్డగా ఉన్నందుకు మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు మరియు ఘనపరుస్తాడు. చివరిగా మరో మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదేమంటే, వివాహం అన్నది క్లిష్టమైనది కూడా. కొన్నిసార్లు సంబంధాలలో సమస్య ఏర్పడుతుంది. మానవులమైన మనము దానిని అనేక విధాలుగా పాడు చేశాము. ప్రియ స్నేహితులారా, దయచేసి మీరు దేవుని ప్రణాళికను అనుసరించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. దాంపత్యం అన్నది ఈ భూమి మీదనే ఒక అందమైన సంబంధంగా ఉండాలని దేవుని కోరిక. ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించాలి. ఇద్దరూ ఒకరి కోసం మరొకరు దేవుని ద్వారా సృష్టించబడ్డారు. ఇద్దరూ దేవుని స్వరూపాన్ని పంచుకున్నారు. దేవుడు పరిపూర్ణమైన కళాకారుడు. స్త్రీ పురుషులైన మనము ఆయన కళాఖండాలము. వివాహం అన్నది ఆయన మనకొరకు రచించిన ఒక ప్రేమగీతం. ఈ కార్యక్రమం వింటున్న మిమ్మల్నందరినీ జీవితమును గూర్చిన ఆయన అందమైన చిత్రపటంలో సరైన రంగులతో నింపాలని, మీ వైవాహిక జీవితములోని లోపాలను సమస్యలను సరిచేసి శాంతి సమాధానాలతో నింపాలని నా ప్రార్థన. ప్రభువు మిమ్మును దీవించునుగాక.
1: థ్యాంక్స్ షారోన్ గారు. శ్రోతలు, వివాహం గూర్చి మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ఉద్దేశాలేంటో ఎంత బాగా నేర్చుకున్నారు కదూ.
2: నిజంగా దేవునికి మన పట్ల మంచి ప్రణాళిక ఉంది. మనం మన భర్తలకు సహకారులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మన కుటుంబాలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కూడా.
1: భార్యాభర్తలు దేవునిపై ఆధారపడి వివాహమును ఆయన ఎలా నియమించాడో అర్థం చేసుకోవడం మంచిది.
2: కాబట్టి శ్రోతలు, వివాహం అంటే ముగ్గురు ఉండాలి, భర్త, భార్య మరియు దేవుడు.
1: అమ్మయ్యా, దేవుని సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను నా వైవాహిక జీవితాన్ని సంతోషకరంగా గడపగలనన్న ధైర్యం ఉంది.
2: ఇప్పుడు అభిలాష మనకు వివాహం అంటే ముగ్గురు అనే పద్యాన్ని మనకు వినిపిస్తుంది.
3: వివాహం అంటే ముగ్గురు, కాని ఒకప్పుడు నేను వివాహం అంటే కలిసి జీవించేందుకు ఇద్దరు చాలు అనుకునేదాన్ని. అయితే ప్రభు కూడా అవసరం అని ఇప్పుడు తెలుసుకున్నాను. క్రీస్తు ప్రవేశించడానికి అనుమతించిన కుటుంబం, యేసునే కేంద్రంగా చేసుకుని కలిసి జీవించే ప్రేమికులున్న ఏ పెళ్లి కూడా విఫలం కాలేదు. అయితే వైవాహిక జీవితంలో అభివృద్ధి అరుదైపోతున్నది. ఓటమిని తప్పించుకునేలా సహాయం చేయడానికి ఆయన ఆహ్వానించబడితే తప్ప కుటుంబాలు అసంపూర్ణంగానే ఉంటాయి. క్రీస్తుకు ప్రథమ స్థానం ఉన్న కుటుంబాలలో ఆ సంబంధాలు, సమైక్యతలు ప్రవర్ధిల్లడం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుచేతనంటే వివాహం అంటే ఇద్దరు కాదు, ముగ్గురు ఉండాలి.
1: ప్రియ స్నేహితులారా, పద్యంలో విన్నట్లుగా మీ దాంపత్య జీవితంలోనికి యేసు ప్రభువును ఆహ్వానించండి మరియు ఆయన సన్నిధిని బట్టి ఆనందించండి. ఒకవేళ మీకు యేసు ప్రభును గూర్చి ఎక్కువగా తెలియకుంటే దయచేసి మాకు రాయండి.
2: ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, కష్టం తప్పకుండా ఉంటాయి. ఆ సమస్య విషయం మేం ప్రార్థించాలని, ఆధ్యాత్మికంగా సహాయం అందచేయాలని మీరు ఆశిస్తే మాకు ఉత్తరం ఫోన్ లేక ఈమెయిల్ ద్వారా తెలియజేయగలరు. మీ వ్యక్తిగత విషయాలను నిరీక్షణ మహిళా బృందం గోప్యంగా ఉంచుతుందని హామీ ఇస్తున్నాం.
1: వివాహం అన్న అంశం గురించి మనం ఇంకా చర్చించుకోబోతున్నాం కాబట్టి వచ్చే వారం తప్పకుండా వినండి నిరీక్షణ మహిళ. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి

సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగి వచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక వినీ యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడ్నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం, యెషయా 5:7 ఉంది.
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేల్ జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించల. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్ కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్ లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం, మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గంలో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును.
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఒక ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5:7 చదివాం కదా.
0: అవును.
1: యెషయా 5 మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: ఫలిచేది కాని పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదే విధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: ఓ, అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగాము, అవి కారు ద్రాక్షలుగా ఉండే. ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
0: ఏదో ఒక
1: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూస్ చేస్తున్నామా లేదా? దేనికన్నా యూస్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును.
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. అక్కడ వారి దగ్గర చీస్ ఉంది. ఆ చీస్ ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూస్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుక్కి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును.
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, కాని అందులో ఏమీ లేదు, ఫలమే
0: లేదు,
1: ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగ్ ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేసాడు అనుకోండి, తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనుకొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్
1: ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
0: చెట్టు.
1: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: ఇంకా గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు.
1: వెయిట్ చేస్తున్నాడు,
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళో మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండుతున్న వెంటనే తరిమివేశాడే గాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడే గాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే అది వేరెవరు పెరికివేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికివేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికివేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్లు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు, ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండా.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్ గా ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్ గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకుని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్ లో ఉంటుంది, లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఒక రోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పెలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నాను,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్ గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకిష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం, ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తల పాలన గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళు, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను.
0: సొంత కుమారుణ్ణే
1: పంపాను. వారేం చేశారు? వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచెని పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడేంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు,
0: అవును.
1: మన ఆరంభదశే క్రైస్ట్. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్తారు.
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసి సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘంలో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే. ఇక్కడ నుండి మరో స్థాయికి
0: బేసిక్గా
1: ఉండాలి,
0: విత్తిన స్థలానికైనా.
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగ ఉన్నాయా అలా చెప్పడం,
0: మనం తప్పు చెప్పడం
1: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి ఇప్పుడు.
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది,
1: ఆర్టిఫిషియల్
0: ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
0: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
1: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
0: సిన్సియర్గా ఆయన
1: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
0: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు, మరొక
1: ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
0: నేరం
1: మోపుతూ ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు, అక్యూస్ చేస్తాడు, ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా కోపం రావాలి,
1: న్యాయంగా కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు. నువ్వెలా చెప్తున్నావు? నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
0: ఇది ఒక అర్థమైంది.
1: ఇది బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
1: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు.
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడు చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా. ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనిమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమో. ఇప్పుడున్న వారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు? ఎందుకు నీతి నీతి అంటున్నావు? ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
0: అదేంటంటే వన్స్ అయ్యాం
1: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్ము. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఒక 100 నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయొచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయొచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే, ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
0: అది
1: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
0: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్ ద్వారా?
1: విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలను ఇస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
0: ఓకే.
1: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
0: అక్కడే ఒక వార్నింగ్ వస్తుంది.
1: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39,
0: అవును
1: ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను.
0: ఆయనే చెప్తున్నాడు,
1: ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
0: ఇక్కడ కంక్లూషన్
1: ఇచ్చేశాడు.
0: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు, ఫైనల్ గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
1: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
0: క్రియలేని విశ్వాసం.
1: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 మీరింటికెళ్ళచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే
0: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
1: డిసిప్లిన్, ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్ గా వేసుకుని చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికెళ్ళచ్చు.
0: కరెక్ట్.
1: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళచ్చు అన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
0: వేరే ఎక్కడికో పోతుంది,
1: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
0: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
1: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. లేని ఎడలా 9 ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
0: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
1: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను, ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా. ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదా అండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
0: అవును,
1: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
0: ఎదురు చూస్తున్నా
1: అన్నాడు.
0: సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
1: యు మస్ట్ గివ్ ద ఫ్రూట్,
0: సమ్ ఫ్రూట్
1: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
0: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
1: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
0: మన పరిస్థితులు, మన సమస్య,
1: మన పరిస్థితి
0: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
1: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
0: అర్థమైంది.
1: దానిలో ఒక నీతిమంతుడు ఉండాడు కదా,
0: సాల్ట్ అండ్ లైట్
1: ఉండాడు కదా, నోవహు ఉండాడు కదా. సొదొమ్ము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
0: లేదు.
1: దాని మధ్యలో నీతిమంతుడు ఉండాడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
0: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు,
1: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
0: క్లియర్ గా చెప్పు.
1: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
0: ఆ ప్రశ్న రాదు.
1: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా
0: మారలేదు.
1: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చెడిపోయాడు.
0: జస్టిఫై చేస్తా
1: జస్టిఫై

0: ఈ సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చు ఉంది, చర్చ్లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
1: అన్నీ అవైలబుల్గా ఉన్నాయి,
0: అన్నీ అవైలబుల్,
1: ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
0: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
1: లైబ్రరీకి వెళ్ళాలి.
0: కొందరైతే ఇస్రాయేల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు లేవు. ఫోన్లో మరి ట్రంకాలు చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
1: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
0: ఎందుకు ఫలించడం లేదు?
1: రీజన్
0: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
1: ఖచ్చితంగా
0: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏం అడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు. కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
1: సరే, ఫాలో ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
0: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి,
1: అప్లికేషన్తో ఉండాలి.
0: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రాంకి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది, మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు, ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్
1: మనకిచ్చి
0: ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు. ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
1: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
0: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
1: మనం ఎలా వచ్చేసి
0: ఆయన చెప్పేటువంటిది నేను విని, ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం, అవునా?
1: అవును.
0: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను, కాని చేయనిచేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు, కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
1: ఓకే,
0: ఇస్రాయేలీలో ద్రాక్షతోట కంచెను కొట్టివేసినవాడు అంజూరుపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్స్ ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
0: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
1: ఇచ్చాడు.
0: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు, మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది, ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది. ఆ ఫలము కోసే కాలం వచ్చింది, అది కోసి ఆయన ఏం చేశాడు, తన దగ్గర ఉంచుకున్నాడు, మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డదియు న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది, ఫలిస్తే పరలోకం లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
1: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు

0: ఓ మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. వందనములు.
1: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక చాలా బాధ అన్నమాట. వేరే ఏం కాదు, యుక్రెయిన్లో ఉన్న వాళ్ళంతా యూదులు. ఆ ప్రేమ ఆసక్తి మీద కనీసం రోజుకు గంటన్నర అన్నా ఖాళీగా ఉంటే యుద్ధం ఎలా జరుగుతుంది, వీడు ఎవడు గెలుస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, అయ్యో యుక్రెయిన్ వాడు ఓడిపోతున్నాడా, ఈ యావ ఎక్కువ ఉండేది. అలాగా కొన్ని రోజులు చూశాక సడన్గా గుర్తొచ్చింది, యుద్ధం నేను సెల్ ఫోన్లో చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కొన్ని లక్షల మంది వలస వెళ్ళిపోయారు, పసిపిల్లలు, మా పిల్లలు ఆడుతూ ఉంటారు, మా మనవాళ్ళు మనవరాలు, ఎప్పుడు వాళ్ళు చూసినా అనుకుంటాను పాపం యుక్రెయిన్ దేశస్తులు కూడా ఆ పిల్లలు ఎలాగ ఆడుకున్నారు, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు ముద్దలు పెట్టుంటారు. చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది చనిపోయారు, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఒకరోజు నాకు బుద్ధి వచ్చింది, నేను యుద్ధం చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వీళ్ళిద్దరు కూడా, నాయకులు ఇద్దరు కూడా మనసు మార్చుకోవాలి. చిచ్చి నేను ఇట్లా అడిక్ట్ అయిపోతా ఉన్నానా, యుద్ధం నేనేం చేస్తాను, నేను అందులో చేసేదేమీ లేదు, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనీసం ఏదో ఒకటి చేస్తారు. అది ఆగలేదనుకోండి, ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క దానికి బానిసలం అయిపోతాం, లేకపోతే ఒక్కొక్కటి మనకి ఇష్టం. అందుకే ఏ మనసాక్షిది, పవిత్రమైన మనసాక్షి. ఈ మాట చెప్పాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన మనసాక్షి, దేవుని ఆత్మకు అనుకూలమైన మనసాక్షి. మనం మారు మనసు పొందాక, బాప్తీసాలు తీసుకున్నాక, దేవునిలోకి వచ్చాక, దేవుని బిడ్డలమయ్యాక దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు, ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని జాగ్రత్తగా గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా చేయి, అలా చేయను, అట్లా ఉండకు, నాకు ఇష్టం ఉండదు అనే ఒక స్వరం మనకెప్పుడూ ఉంటుంది. ఏ మనసాక్షిది, పవిత్రమైన మనసాక్షి. విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో నీ విశ్వాసాన్ని, మనకి విశ్వాసం ఉంటుంది అందరికీ, మనకున్న విశ్వాసాన్ని పవిత్రమైన విశ్వాసంగా కాపాడుకోవాలి. పవిత్రమైన మనసాక్షి. ఈ మాటలు విన్నప్పుడు మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా ఆ ప్రక్కనే ఉంది, 4వ అధ్యాయం, 1 తిమోతి 4. పౌలు గారికి ఈ మాట ఎక్కువ ఇష్టమేమో, అందుకే తరచుగా వాడుతూ వచ్చాడు. అయితే కడవరి దినముల్లో, మొదటి నుంచి చదువుతున్నాను, కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. నిజమే, ఈ రోజుల్లో నా సలహా ఏంటంటే మీరు ఎవ్వరు అసలు యూట్యూబ్లో ఏ క్రైస్తవుడిది చూడకండి. మనసు ఏమైపోతుంది, కలవరం. మీకేం పని, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. చాలా దరిద్రం. అసలు అది క్రైస్తవ్యమే కాదు నన్ను అడిగితే, అసలు క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ్యం కుళ్ళిపోతూ ఉంది. క్రైస్తవ్యం ఏమైందో తెలియదు, బైబిల్ క్రైస్తవ్యం కాదు ఇది. ఒకడికొకడు పొట్లాడుకోవడం, ఒకడు మీద ఒకడు దరిద్రం, ఇంత దరిద్రం బతికుండి చూస్తామని అనుకోలేదు. నాకైతే చాలా పిచ్చెక్కిపోతుంటుంది ఒక్కొక్కసారి. దేవుడు ఎక్కడున్నారు, పరిశుద్ధత ఎక్కడుంది, ప్రేమ ఎక్కడుంది, క్షమాపణ ఎక్కడుంది, సిలువునెత్తుకుని నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరెవ్వరు దయచేసి యూట్యూబ్ జోలికి వెళ్ళకండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మంచి స్పీకర్స్ ఉంటే చూడండి అంతే. మొన్న ఒక ఆయన వచ్చి అడిగాడు, అసలు అమ్మాయి ఏం చూడాలో తెలియట్లేదు. నేను చెప్పాను, అసలు ఏం చూడకు, కూర్చొని బైబిల్ చదివి ఆ బైబిల్ అంతా నీ గుండెల్లో చేర్చుకో చాలు. చెత్త చెదారం చూసి ఆ దుర్మార్గతలోనికి మీరు కూడా వెళ్ళకండి. కడమరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. ఈ రోజుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపించేవి ఎక్కువ కనపడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మను హత్తుకొని ఉందాం, బైబిలు హత్తుకొని ఉందాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. వాతలు అంటే తెలుసా మీకు? పూర్వకాలం పుట్టిన పిల్లలకి ఏం వేసేవాళ్ళు? వాతలు వేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఈ ట్రైబల్స్ మాల్టో వాళ్ళు పిల్ల పుట్టగానే, పిల్లడు పుట్టగానే మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తే వాడు ఒక చువ్వ కాల్చి పొట్ట మీద అంతా వేస్తాడు, వాతలు వేస్తాడు. మనస్సాక్షికి ఒక మనిషి వాత వేసుకుంటాడంట. మీరు ఆలోచించండి, ఇంటికి వెళ్ళాక మీ ఫ్యామిలీలో కూడా డిస్కస్ చేసుకోండి, ఎవడేస్తాడు ఈ వాతలు? ఎవడేస్తాడు? సైతాన్ వేస్తాడు. సినిమా చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? అది చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? ఇలా మాట్లాడితే తప్పేంటి? నేనైనా దొరికాను, నీకు నువ్వే వేసుకుంటావు వాతలు. వాత వేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? కొన్ని అలవాట్లకి కొంతమంది నిన్ననే చెప్పు వాత వేసినట్టుగానే ఉంటారు వాళ్ళు. వాత వేయబడిన మనసాక్షి. ఇంకా వాత అనేది ఒక వ్యక్తికి పడ్డాక అది బాగవుతుందా చెప్పండి? అసలు వాతలు అంటే తెలుసా? ఒక సువ్వ కాల్చి, కడ్డీ కాల్చి, సన్నటిది అయ్యండి, ఇనుపది ఏం చేస్తారు? సర్రని అంటిస్తారు. కొన్ని మనకి కొన్ని మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు పోతాయా చెప్పండి? పోతాయా చెప్పండి? జీవితంలో కొన్ని మచ్చలు ఉంటాయి. ప్రతి జీవితానికి కొన్ని మచ్చలు ఉంటాయి. ఆ మచ్చ పోతుందా ఎప్పటికైనా చెప్పండి? జాగ్రత్త, మచ్చ రాకుండానే చూసుకోవాలి జీవితం. జీవితం చాలా విలువైంది. ఇది దేవుడు మనకిచ్చిన జీవితం. ఇది ఆషామాషి కాదు. భక్తి ఆషామాషి కాదు. భక్తి ఏమి చెలగాటం కాదు. ఒక వ్యక్తికి ఒక చెడ్డ పేరు పడ్డాక ఆ పేరు ఎప్పటికైనా పోతుందా? దేవుడు క్షమిస్తారు, మనిషి క్షమిస్తారు, నీకు నువ్వు కూడా క్షమించుకోవాలి. కొంతమంది ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా? నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫోన్లో, ఒక్కొక్కసారి నా దగ్గరకు వస్తుంటారు. క్షమించుకోలేరు, తమ్ముని తాము క్షమించుకోలేరు. తమ్ముని తాము క్షమించుకోలేరు కాబట్టి ఇతరుల్ని క్షమించలేరు. ఒక మచ్చ నీ జీవితంలో పడితే ఇంకా మచ్చ ఎప్పటికీ పోదు. మచ్చ పడకుండానే చూసుకోవాలి. ఇది యేసు రక్తము చేత కొనబడిన జీవితం. ఏ జీవితం ఇది? ఇది యేసు రక్తం చేత కొనబడిన జీవితం. ఇది పరిశుద్ధమైన జీవితం. ఇది పవిత్రమైన జీవితం. నా జీవితం మీద ఒక మచ్చ పడితే అందరు ఏం చూస్తారు? దీని మీద ఏదన్నా ఒక మచ్చ ఉందనుకోండి, అయ్యో అమ్మగారు చూసుకోలేదు, అక్కడేముంది, మచ్చ ఉంది, అయ్యో చూసుకుంటే బాగుండు అనుకుంటారా లేదా? మీరు మనిషిని చూస్తారా, మచ్చలు చూస్తారా? జీవితం అండి ఇది. ఇదేంటిది? ఇది ఒకరోజు పరలోకమైనా వెళ్ళాలి, ఇది ఒకరోజు నరకానికైనా వెళ్తుంది. చాలా జాగ్రత్త. నీ జీవితం ఏ క్షణం అంతమవుతుందో తెలియదు. ఏ క్షణం దేవుడు వస్తారో తెలియదు. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి. అదే పని చేస్తూ ఉంటారు, అదే ఇష్టం చేస్తూ ఉంటారు, అలాగే బతుకుతారు, అలాగే మాట్లాడతారు. మాట్లాడరు ఇంకా, ఇంకా ఇంకా వేరే మాట రాదు. ఈ వాత వేయబడిన మనస్సాక్షి గల వాళ్ళంట వివాహాన్ని నిషేధిస్తారంట. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అలా ఒక డినామినేషన్ ఉంది. మనకు అనవసరం అలజోలు, మనం ఎవరిని విమర్శించాం. నేను ఒకసారి చాలా కాలం క్రితం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక మీటింగ్కి చాలామంది వెళ్తున్నారు. ట్రైన్ అంతా ఇంచుమించు వాళ్ళే ఉన్నారు. ఒక పెద్ద ఆయన బైబిల్ చదువుకుంటూ ఉన్నారు, నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. చాలాసేపు నన్ను చూసి అన్నాడు, అమ్మ నువ్వు సేవకురాలువా అన్నాడు. నా చాలా సంతోషం. ఎవరన్నా అలా అడిగితే అవునండి నేను సేవకురాలనే అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, అంటే కొంచెంసేపు మాట్లాడుకున్నావు, ఎవరు ఏంటి అక్కడికి వెళ్తున్నారు అవి అయిపోయాక అన్నారు, నువ్వు పెళ్ళి చేసుకున్నావమ్మా అని అడిగాడు. అదే తక్కువని ఎవరన్నా అలా అడిగితే మనకి కొంచెం క్లాగైపోతాం. అవునండి చేసుకున్నానే అన్నాను. నువ్వు చాలా తప్పు చేసావు అన్నాడు. హే బాబాయ్, పెళ్లి చేసుకుంటే తప్పు చేసుకుంటున్నా, తప్పు ఎందుకు చేశాను నేను? పెళ్లి చేసుకోకూడదమ్మా, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అందుకే మేము ఎవరం కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు. నేను అంటే నాటాన్ని సంభాషణ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెంటనే మనసులో ఆలోచించుకుంటాను ఏం జవాబు చెప్పాలి, ఏసయ్య బాబోయ్ ఏంటి అసలు ఇట్టాడు సంభాషణ తిరిగామని. అప్పుడు నేను అన్నాను ఆయనతో, అండి దేవుడు ఏం చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని చెప్పారు. అంటే ఇంకొంచెంసేపు చెప్పాను అనుకోండి, క్లుప్తంగా ఏం చెప్తున్నానంటే, అండి మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు పరిశుద్ధంగా జీవించారు, మంచిదే, మీకు వందనాలు దండం ఏంటన్నా చెప్పొచ్చు, కానీ మీ తర్వాత ఇంకంతే స్టాప్, మీ తర్వాత ఏమీ లేదు. అప్పుడు నేను చాలా ధైర్యంగా చాలా సగర్వంగా చెప్పాను, నాకు నలుగురు పిల్లలండి, నలుగురు పిల్లల్ని దేవుని కోసం అగ్నిలాగా తయారు చేసి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను, నా వెనక వాళ్ళు దేవుని కోసం వండుతారు. ఒకవేళ మనలాంటి వాళ్ళు మనం పెళ్ళిళ్ళే చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతో నిండి ఉంటుంది, దుష్టులే పరవలుతారు, మీకు కంటిన్యూషన్ లేదు, తరం వెనక తరం ఉంటుంది. బైబిల్ ప్రకారం ఎందుకు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నారు? నేను గ్యారంటీ చెప్తాను, నాకు నలుగురు పిల్లలు, నలుగురు పిల్లల్ని దేవుని కోసం మండించి ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం, నా వెనక నలుగురు పిల్లలు మండుతారు, ఆ వెనక ఆ పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లల్ని దేవుని కోసం మనలాంటి వాళ్ళం పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతోనే ప్రబలుతుంది. బైబిల్లో ఎక్కడా కూడా పెళ్లి చేసుకోవద్దని లేదు, మీకు ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. కొంతమంది అలా ఉండిపోయారు, వివాహాన్ని నిషేధిస్తారు, రకరకాల బోధలు వచ్చేసాయి, చాలా మనిషిని తిక్కమక్క పెట్టే బోధలు వచ్చేసాయి. ఇలాంటి వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేయరు, చాలా చేసేపు సరేలే మా మీ ఇష్టం అంతే, మేము చేసుకో అంతే, మా డినామినేషన్లో చేసుకో అన్నాడు. ఏం మనసాక్షి అది, వాత వేయబడిందని నేను చెప్పను కానీ వినరంతే. కొంతమంది ఎలా కాదమ్మా బైబిల్ అలా చెప్పట్లేదు అంటే కూడా ఏమనండి, మా తెలియదు, మా పాస్టర్ గారు అంతే చెప్పారు, మేమంతే. పాస్టర్ గారు చెప్పింది కాదు చెయ్యాలి, ఎవరు చెప్పింది, మేము చెప్పింది కూడా చెయ్యొద్దు. ఏం చెప్పింది చెయ్యాలి, బైబిల్ చెప్పింది చెయ్యి, మేము కూడా బైబిల్ చెప్పిందే చేస్తాను, నేను ఎంతమందిలో నిలబడినా సవాలు చేస్తాను. నో, నీకు మీరు ఎన్నన్నా చెప్పండి, నేను విన్నంతే, బైబిల్ ఏం చెప్తే నేను అది చేస్తాను, ప్రయత్నం చేస్తాను, నేనేమి 100% చేస్తాను అని చెప్పను, కానీ నాకు దేవుడిచ్చిన దిక్సూచి గైడ్ బైబిల్ ఒకటే. ఎన్ని మనసాక్షులు మాట్లాడుకున్నాం, ఒకటి మంచి మనసాక్షి, రెండు పవిత్రమైన మనసాక్షి, మూడు మాత వేయబడిన మనసాక్షి. ఎబ్రీ పత్రిక 10:22 మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనందరం దేవుని సన్నిధికి వచ్చాము, కానీ ఎలా రమ్మంటున్నాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనసాక్షికి ఎంత వస్తుందంట, కల్మషం, చెడిపోతుంది మనసాక్షి. ఎలా కల్మషం సోకుతుంది, కొన్ని విషయాల్లో మనం తప్పు నిర్ణయాలు చేసేస్తాం. మన మనసాక్షి అంటది తప్పు, నువ్వు చేసే నిర్ణయం తప్పు, అలా కాదు. ఈ మనసాక్షి కొంతసేపు మాట్లాడుతుంది, ఈ మనసాక్షి బ్రతుకుంటే కొంతసేపు మాట్లాడుతుంది, ఈ మనసాక్షి చచ్చిపోయాక ఈ మనసాక్షికే కల్మషం వచ్చేస్తుంది. మీరు చెప్తాను ఎలాగో, తప్పు అలా మాట్లాడకూడదు, తల్లిదండ్రులను అలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తుంది ఎప్పుడు ఘోష. మనసాక్షి ఎక్కడి నుంచి వచ్చింది మనకి, దేవుడు మానవునిలోకి జీవవాయువు ఊదినప్పుడు దైవత్వం మనలోకి వచ్చింది. ఈ మనసాక్షిని ఎలాగ తప్పు వెళ్ళిపోతుంది అంటే, కొంతకాలం తప్పు తప్పు తప్పు తప్పు అని చెప్పాక తప్పేమీ లేదు, బోల్డ్ మంది చేస్తున్నారు అలాగా, ఎంతమంది క్రైస్తవులు చేస్తున్నారు, వాళ్ళు చూడట్లేదా, వీళ్ళు చూడట్లేదా, వాళ్ళు చేయట్లేదా, ఏమో అలా చేయకూడదు అంతే. ఈ మనసాక్షికి ఏమవుతుంది, కల్మషము సోకుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఈవిల్ కాన్షియన్స్, చెడ్డ మనసాక్షి అయిపోతుంది ఇది. నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తలో నా జీవితంలో ఒక ఉదాహరణ చెప్తాను. దేవుళ్ళకి వచ్చిన కొత్తలో నేను కొన్ని నిర్ణయాలు చేశాను చాలా కాలం క్రితం, 70లో దేవుడు నన్ను పిలిచినప్పుడు. 100 రూపాయలు మించి చీర కొనుక్కోకూడదు. నాకు అప్పట్లో ఈ చిన్న పత్రికలు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు, చిన్న చిన్న పత్రికలు ఉండేవి, అవి 40 పైసలు మా రోజుల్లో, కాలేజ్ చదివే రోజుల్లో. ఎవరన్నా డబ్బులు ఇస్తే దాసుకొని ఆ పత్రిక చదువుకునేదాన్ని. అదొక పిచ్చి అన్నమాట. దేవుళ్ళకి వచ్చాక అనుకున్నాను ఇవి చదవకూడదు, ఇంకా చదువుకుంటే బైబిల్ చదువుకోవాలి, దేవుని పుస్తకాలు చదువుకోవాలి, అపవిత్రం కాకూడదు అని కొన్ని నిర్ణయాలు చేశాను. కొంతకాలం అయ్యాక, అది మ్యారేజ్ అయిపోయింది, కొంతకాలం అయిపోయాక ఒక పెద్ద పాస్టర్ గారు, స్వాతి అనే ఒక బుక్ ఉంటుంది కదా, ఉందా ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు, అది చదువుతుంది ఆ పాస్టర్ గారు. అప్పుడు నాకేమనిపిస్తుంది, మనమే నిర్ణయం చేసాం ఏమీ చదవకూడదు. చాలా కాలం బాగున్నాను, అంటే నేనేం మళ్ళీ చదవలేదు, నేను నా నిర్ణయాన్ని కట్టుబడ్డాను. నాకు ఒక పిచ్చి ఉంటుంది, ఏదన్నా అనుకుంటే జరగాలి అంతే, జాతి చచ్చిపోవాలి, అందుకని ఇంకా వదులుకున్నాను అన్నమాట. అప్పుడు నేను అన్నాను, ఇలాంటివి మనం చదవటం మంచిది కాదు, మనం కల్మషం అయిపోతాం కదా, లోకం ఉంటుంది కదా దాంట్లో, అయ్యో తప్పేముందిరా, దీంట్లో వంటలు ఉంటాయి, దీంట్లో ఇవి ఉంటాయి, డిజైన్లు ఎలాగో ఇది ఎలా కుట్టుకోవాలి, అది ఎలా కుట్టుకోవాలి, ఇది ఎలా వేసుకోవాలి. చాలామంది రకరకాల జళ్ళు వేసుకొస్తారు. ఎక్కడ చూస్తారు మీరు ఆ జళ్ళు? ఎక్కడ చెప్పాను, 10 జళ్ళు వేసుకొచ్చింది ఒకసారి, అమ్మ మీ అమ్మాయి బాగా జళ్ళు వేసావు, బాగానే ఉంది, ఒక 10 వాక్యాలు నేర్పించావా అని అడిగాను. అప్పటి నుంచి ఆ గుడికి రావడం మానేసింది. మరి ఏ గుడికి వస్తుందో లేదో తెలియదు. ఎక్కడ చూస్తారు? టీవీల్లో, పుస్తకాల్లో. మనసాక్షి ఏమైపోతుందో తెలుసా? నా మనసాక్షి గట్టిగా ఉంది కాబట్టి సరిపోయింది. కల్మషం మీకు అర్థమైందా? ఇప్పుడు తప్పే ఉంది. నిజంగా బైబిల్లో పేతురు గారు, పౌలు గారు మగవాళ్ళు, వాళ్ళిద్దరం ఏడోళ్ళ జడలు చూసి చూసి విసిగిపోయి ఉంటారు. సాధారణంగా మగవాళ్ళు జడలు గిడలు మాట్లాడరు కదా. నాకు ఈ మహాభక్తులు ఇద్దరిని చూసి అనిపించింది, ఆ రోజుల్లోనే మరి ఎన్ని రకాల జడలు వేసుకొచ్చారు. మనసాక్షికి కల్మషం, ఎందుకు ముఖానికి ఒక జడ చాలు, చిన్నపిల్లలకి 2 జడలు చాలు, మేము కూడా అలాగే వేసుకున్నాం. జడలు కాదు అల్లుకోవాలి. ఏమనుకోవాలి? హృదయంలో దేవుని వాక్యం అల్లుకో. పిల్లల జీవితాలకి దేవుని వాక్యం అందించు, దేవుని వాక్యంతో అలంకరించు. అందరు వేసుకున్నారండి, మనం వేసుకుంటే తప్పేంటి? వేసుకో, అందరు అక్కడ పోతారో అక్కడికే పో. రకరకాల ఫ్యాషన్స్, రకరకాల స్టైల్స్. మనసాక్షికి ఏమో చేసింది, కల్మషం. రకరకాల విషయాల్లో ఆనందం, తిండిలో ఆనందం, దీంట్లో ఆనందం, దాంట్లో ఆనందం, దేవుని వాక్యంలో ఆనందం లేదు. ఎవరైనా 1 గంట, 1.5 గంటలు ప్రసంగం చేస్తే బాబోయ్ ఇదే పట్టుకొని చిడ్డులాగా వదిలేటట్లేడు అనుకునే మహానుభావులు ఉన్నారు కదా. ఎక్కడికి వెళ్తారు ఇల్లు? టికెట్ లేకుండా పోతారు నరకానికి, తిన్నగా పోతారు. మనసాక్షికి కల్మషము తోచకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఒకసారి ఎదురించిన వ్యక్తి ఎప్పుడు ఎదురిస్తూనే ఉంటారు. ఒకసారి పాపంలో కూరుకున్న మనిషి ఎప్పుడు పాపంలోనే కూరుకొని ఉంటారు. నీకే అలవాటు ఉంటే అలవాటు మానుకో, అది దేవుడికి ఇష్టమైన అలవాటుగా చేసుకో. నా ఆవిడ చాలా పెద్ద పాస్టర్ గారు, నేను ఆమెను కన్విన్స్ చేయలేకపోయాను. ఏదైనా మంచి అది, మంచి తీసుకో, మీరు ఎందుకు అసలు అట్లా నిర్ణయం చేశారంది. ఓరు బాబు, ఇంక ఈ వ్యక్తితో మనం మాట్లాడకూడదు, దగ్గరుంటే నేను కూడా కల్మషం అయిపోవచ్చు. నేను ఒక్క ఉదాహరణే చెప్పాను, జీవితంలో ఏవైనా సరే నీ జీవితాన్ని కల్మషం. కొంతమందికి డబ్బులు పిచ్చి, బట్టలు పిచ్చి, కొంతమందికి అహంభావం, నా మాటే, నేనన్నదే. నీ మాట కాదు, ఇతరుల మాట గౌరవించు. మా చిన్నప్పుడు ఒకటి నేర్చుకున్నాం, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యూ లాస్ట్. యేసుకి ఫస్ట్ స్థానం ఇవ్వు, తర్వాత ఇతరులకి ఇవ్వు. వాళ్ళని గౌరవించడం నేర్చుకో, అది కూతురైనా, కొడుకైనా, కోడలైనా, ఎవరైనా. వాళ్ళకి చదువు సంజయం లేకపోయినా సరే మళ్ళీ ఏదైనా ఒక సలహా చెప్తే తీసుకో, అవమానించుకో. యేసు ఫస్ట్, సెకండ్ ఇతరులు, థర్డ్ నేను, నేను నా ఇష్టం. చాలా కష్టం, బట్ అదే స్టెప్స్. మనసాక్షికి కల్మషం ఎక్కడైనా ఉందేమో చూసుకుందాం. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, గమనించండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇదే మనసాక్షి, శుద్ధి చేయబడిన మనసాక్షి. ఇప్పటికి ఎన్ని మాట్లాడుకున్నాం? పవిత్రమైన మంచి మనసాక్షి, వాతవేయబడిన మనసాక్షి, కల్మషము సోకే మనసాక్షి. జాగ్రత్త, కల్మషం లోకం అంతా మన మీద కల్మ. పక్కోడు ఏదో ఏవో సినిమా ఏవో మాట్లాడుకుంటూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హృదయం కల్మషం అవ్వకుండా చూసుకోవాలి. ఏదో పరిస్థితి వస్తుంది, నువ్వు కూడా నోరు జారేవనుకో, ఏమైపోతావు? కల్మషం అయిపోతావు. సామెత ఉంటుంది కదా, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలే, కల్మషం అయిపోతుంది. హృదయం కల్మషం అవ్వకుండా జాగ్రత్త పడాలి. మనమంతా జాగ్రత్తగా ఉంటున్నా, ఏదో ఒక విషయానికి, ఏదో ఒక విషయానికి తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. వెంటనే దేవుణ్ణి మనం, అమ్మో ప్రభు ఇంకొకసారి నేను ఇలాగా మాట్లాడకూడదు. మనం వెళ్ళే మార్గం ఒకటి ఉంది, ఏంటది? పరలోకం. ప్రతిరోజు కూడా పరలోకం చేరుకోవడానికి యాత్ర చేస్తూ ఉన్నాం. మనసాక్షికి కల్మషం సోకకూడదు. ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? శుద్ధి చేయబడిన మనసాక్షి. బైబిల్ చదివేటప్పుడు ఊహించుకొని చదవమని చెప్తూ ఉంటారు. చూడండి, అక్కడ అగ్నిగుండం ఉంది. ఒకరోజు పిల్లలకి కథ చెప్తా ఉన్నాను, చిన్నప్పుడు అన్నీ ఊహించుకుంటూ చెప్పేదాన్ని. షడ్రకు మెషకు అభిజ్ఞగో అంటే ఎందుకో నా మనసుకి అది గుర్తొచ్చింది, అది చెప్తా ఉన్నాను. ఆ ముగ్గురు అగ్నిగుండం ముందు నిలబడ్డారు. వాళ్ళు ముందు రోజు కొన్ని రోజులుగా ఎప్పుడైతే దేవునికి, ఎప్పుడైతే ఈ విగ్రహానికి మొక్కని వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తామన్న ఒక శాసనం వచ్చిందో, వెంటనే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుని ఉంటారు. ఒరే, చచ్చిపోయినా సరే మనం మొక్కేది లేదు. చాలామంది యూదులు ఉన్నారు. యూదులందరూ ఏం చేశారు? కొంతమంది మొక్కేశారు. ఈ ముగ్గురు ఎన్ని రోజులుగా మాట్లాడుకున్నారు, చస్తే చచ్చిపోదామరా, మనం మాత్రం మొక్కేది లేదు. వాళ్ళ మనసాక్షి శుద్ధి చేయబడి ఉంది కదా. దేవుడికి మేము ద్రోహం చెయ్యం. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న ఈ మధ్య కూడా నేను ఒక సహోదరికి చెప్పాను, దేవుడికి నేను ద్రోహం చేయను. యేసు ప్రభు రక్తం నన్ను కొనుక్కుంది. మనం ఎలా విమోచించబడ్డాం? యేసు ప్రభు కార్చిన రక్తంతో విమోచించబడ్డాం. ఆ రక్తానికి నేను ద్రోహం చేయను. ఈరోజులో పాటలు వచ్చేసాయి కదా, ఎన్ని రకరకాల నాసల్లో కూడా పంపిస్తూ ఉంటారమ్మా, ఈ పాట పాడే చూడండి. నాకు ఏ పాట చూడబుద్ధి కాదు. కాసేపు సముద్రంలో ఉంటాడు, కాసేపు అడవిలో ఉంటాడు, కాసేపు ఈ చొక్కా వేసుకుంటాడు, కాసేపు ఆ చొక్కా వేసుకుంటాడు. ఆడవాళ్ళు పడినా అంతే, కాసేపు ఈ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ చీర వేస్తుంది. దేవుడు చూసి సంతోషిస్తాడా? ఏమో మరి, దేవుడు సంతోషిస్తారేమో నాకు తెలియదు. నా హృదయం సంతోషించదు. ఏమైపోయింది? మనసాక్షి సగం లోకం కలిసిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? టెక్నాలజీ ఉంటే ఉండొచ్చు కాక, టెక్నాలజీకి నేనేమి అంకితం అవ్వాల్సిన పని లేదు. మీకు అర్థమైందా? ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి, ఇది నిర్మలమైన మనసాక్షి. నీ మనసాక్షిని పాడు చేసేవి చాలా జరుగుతాయి. అందరు తీసుకుంటున్నారండి, అది లంచం కాదు, అది బహుమానం, గిఫ్ట్. లంచానికి కొత్త పేరు. మావాడు ఒకడు ఒక ఇల్లు కట్టాడు ఈ మధ్య, అంటే కొన్ని రోజులయ్యిందిలే, చాలా బాగుందిరా ఇల్లు, చాలా బాగా కట్టావంటే ఇంకో పక్కోడు ఇంకో చుట్టం అన్నాడు, అక్కో జీతంతో కట్టినాయి కాదక్కవి, అదంతా బహుమానాలతో కట్టాడు. శుద్ధి చేయబడిన మనసాక్షి. కల్మషము అంటేనే మనసాక్షి. ఇంకా కొన్ని ఉన్నాయి, నిర్మలమైన మనసాక్షి. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాస్తూ, నేను నిన్ను చూడాలని మిగులా అపేక్షిస్తూ ఉన్నాను, నీ కన్నీళ్ళు తలంచుకుంటా ఉన్నాను. 3-5 కలిసి ఉన్నాయి, 1, 2, 3, 4 లైన్ చదువుతున్నాను. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదుట దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఏ మనస్సాక్షిది? ఏ మనస్సాక్షిది? నిర్మలమైన మనస్సాక్షి. మాట వినటానికే బాగుంది కదా, నిర్మలమైన. ఒక సరస్సు, ఒక చెరువు దగ్గరికి వెళ్తే, ఒక్కొక్కసారి కొన్ని సరస్సుల దగ్గరికి వెళ్తే, సరస్సు వేరు చెరువు వేరు, నిర్మలంగా ఉంటుంది ఆ నీళ్ళు. అవసరమైనప్పుడు చాలా ఇక్కచ్చిగా ఉంటాం, ఖచ్చితంగా నిలబడతాం, అవసరమైతే కోప్పడతాం. కానీ ఇళ్ళల్లో మనుషులు నిర్మలంగా ఉంటానమ్మా, రుసరుసలాడుతా, విసుక్కుంటా, కసురుకుంటా. అసలు అట్లా చేసిన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో నాకు అర్థం కాదు. ప్రతిదానికి విసుక్కుంటారు, ప్రతిదానికి కోప్పడతారు. బాబు పాట అలా కాదు బాబు, కొంచెం విని పాడు అంటే కూడా కోపమే. నీ రాగం సరిగ్గా లేదమ్మా, కొంచెం రాగం నేర్చుకొని పాడు అంటే కూడా కోపమే. ఏం బతికారా బాబు, ఏం బతుకో, ఏం క్రైస్తవ్యం, ఏంటి అసలు ఇది, పిచ్చెక్కిపోద్ది ఒక్కొక్కసారి. నిర్మలమైన మనస్సాక్షి ఎంత బాగుంది కదా మాట, చెప్పండి అందరూ. నిర్మలంగా హృదయం ఎప్పుడు పీస్ఫుల్గా చక్కగా ఉండు, మంచిగా ఉండు. లోకం ఎంతో దుమ్మేస్తుంది, భయంకరమైన సవాళ్ళు వస్తాయి. నిర్మలంగా ఉండు, కంగారు పడకు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్: శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237 6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

దానిలో అడుగుపెట్టడం మనకెంతో ప్రాముఖ్యమైన సందర్భం. ఆ గృహంలోకి ముందుగా మన ప్రభువును ఆహ్వానించి ఆయనను మన గృహాధిపతిగా, అతిథిగా, ఆలోచనకర్తగా ఉంచుకోవాలి.

క్షణికమైన ఈ జీవితంలో స్వార్థంతో అన్యాయస్థులమై క్షయమైన వాటి కోసం నిత్య జీవ ప్రదాత అయిన దేవుణ్ణి నిర్లక్ష్యపెట్టడం కీడు కొని తెచ్చుకోవడమే.

యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే, ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనస్సు. మనస్సు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు.

నడిపించు, లోతుకు నడిపించు. రాత్రంతా శ్రమపడినా అపజయమే, నా జీవితమే నీకు సజీవ సమర్పణ. నీ శిష్యుణ్ణి, నీ ప్రేమకథ అంతటా ప్రకటిస్తాను. పరిశుద్ధాత్మ ప్రోక్షణతో నా జీవితాన్ని నీకు పానార్పణంగా పోస్తున్నాను. నా సేవను అంగీకరించు ప్రభు. ఇది మాసిలామణి గారి రచన.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

0: ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను ఓ 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనం. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూత వైద్యం చేస్తూ ఉండేవారు. భూత వైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతపడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతపడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లలం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించని పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు మంత్రాలు భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబాకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కుని చూసి, ఎవడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుల్లో చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో, నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మా ఊళ్ళు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీదనే రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాటిచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కానీ చొకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తిరా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు ఉండి అన్నాడు, వాళ్ళు భూత వైద్యాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడు అన్న, చెప్పలేదేరా మేము భూత వైద్యాలు చేసేవాళ్ళమని నిన్న అనవసరం ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అన్నాడు. తెల్లరిపేటకి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదండి అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడని. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలే వాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడికన్నా చదువు నేర్పుతాం కానీ ఇట్ట భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెబుతాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చెయ్యాలో రాసిపెట్టాడు. వాడిని నేనే గనక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులేనా ఆయన మీకు ఒక దండం, ఈ స్కూల్, ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. తొరమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీ బతుకు తెల్లారిద్ది, వద్దననుకున్నావు నువ్వు ఇటు చేసావు అని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్ల ఉంటాడు నీ బతుకట్ట తెల్లారిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నానని మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా, ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏం నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లో ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయిన మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చే మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు చేస్తున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకట పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకేం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చే ధరలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమానం వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట చీట్ చేసేవాళ్ళం, ఎట మోసగించేవాళ్ళం చెప్తున్నా అనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు రెండు నెలల నుంచి, మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా చేతపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, బా నీకెవరు చేస్తారు చేతపడి అనేవాళ్ళు. కాదయ్యా, భలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నా మా కోళ్ళ మన నా మీద తగాది పెట్టుకొని, అది అంది నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్కోడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది, మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకు ఏం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుట వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దెయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళం. ఏం చూపిస్తారయ్యా కళ్ళకని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాళ్ళం. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా అలాంటిది ఏం లేదు, ఒక్కదాన్నే కదా, అంత బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సంతకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం. ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా, నువ్వు లేచిరా, లేచి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమనేవాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నొప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నొప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత తడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట ఏనగాను వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజి తన్నకులాడేవాళ్ళు అన్నమాట బతికుండు. కానీ అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5,000 అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5,000 తెస్తామయ్యా అని తెల్లారి పడక తెలిసి 5,000 రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు. నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే నుప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు, దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా వస్తుందమ్మా, నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని అక్కడ కూడా ఆలోచించేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలానా బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్ల గుట్లగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత లేదు. మేము జీవించే జీవితంలో మోసంతో కూడిన జీవితాన్ని మేము జీవించాం. అయినా మా దగ్గరికి వందలకు వందల ప్రజలు వచ్చేవాళ్ళు. ఇంకొక విషయాన్ని చెప్తాను మేము చేసిన వాటిలో. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని పిల్లలారే, తాయిత్తులు కట్టేవాళ్ళం. ఈ తాయిత్తులు అందరూ ఎలా కడతారో మాకు తెలియదు, కానీ మేము కట్టిన విధానం చెప్తాం. ఎందుకంటే మేము మామూలు పూజారులం కాదు, మేము సాధారణంగా ఉండేవాళ్ళం కాదు, క్షుద్ర మాంత్రికులం కాబట్టి మా పనులు మేము చెప్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయిత్తులు ఉండే. ఒక తాయిత్తు ఏంటంటే, మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే ముసలావిడంట ఏడో తాయిత్తులో పలానా ఉందని చెప్పాడని తాయిత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి. లేని ఫోన్ సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయిత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్క తాయిత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయిత్తులో దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 8000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు శాన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలు ఏం బాగలేదయ్యా అంటే ఈ తాయిత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో, ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము. ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా, మీరు నవ్వేది అర్థం కావట్లే, మాట్లాడేది అర్థం కావట్లే. ఏసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం మేము. తెలుసా, మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా? ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలనేవాడు. నల్లకోడా? నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికీ ఆనించి మా దగ్గర ఉంది కొనుక్కో. ఎంత? 500 అంత రేటా? మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం, బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఈకను గట్టిగా బీగి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలయ్యా అంటే వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్లేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది. ఎందుకో తెలుసా, అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకులు పీకేవాళ్ళం. 4వ దెబ్బకి అడిగేవాళ్ళం, ఉందా అని అడిగేవాళ్ళం. అయ్యా లేదయ్యా, దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు. దయ్యం పోయింది అయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక ఇంకా పోయినట్టే లే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతలు పడిచేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే, కొనుక్కున్న కోడి పోయేది, మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు.
1: ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యాల తగిలితే చాలయ్యా మాకున్నవి అన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేమో చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేమో బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడో బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం మేమంటే, మేము చేసే యదవు పనులైన వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి రెండో విధమైన తాయితీ ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పెట్టిన వాళ్ళకి పంది పెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పంది పెంటను, పచ్చి పంది పెంటను తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయిత్తులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకుని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పంది పెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరి. మన నేనేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారండి మా తాతని, డే ఎర్రబాకు, వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారో వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5,000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసే వాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి, దేవుని పిల్లలకి ఎవరి దగ్గర నేను తాయిత్తులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యల నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్న దాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము, ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు, మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తేనే దెయ్యాలు పట్టినాయి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోకపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం వాళ్ళకి. హల్లెలూయా. లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతోళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపరి మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న శోధన ప్రారంభమైంది. అది ఏంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు వింటే నాకు తలకాయ నెప్పొచ్చేది. ఖచ్చితంగా మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన్ని అడిగాను, పాస్టర్ గారు అండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటాను అయ్యా అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్ము, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకొని సైతాన్ అన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భూత వైద్యం చేసేవాడిని. కాబట్టి మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే, కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకెందుకు కానీ, వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయడానికి లేకపోతే బంధించడానికి ఒక తాయిత్తుని తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపాసం ఉండి ఒక తాయిత్తుని తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వేయాలి అనే ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువ మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈరోజు

0: ఇంట్లో అస్థిపంజరాన్ని అట్ట ఏల వేసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని. అది ఊగులాడుతుంటే దాన్న చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండ్రా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు దన్నురా ఏంట్రా, ఏ రేత్రిపూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టపోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని వెనక చూస్తే
1: అరే భద్రయ్యగవరా
0: అని అంటే మేము చచ్చిపోతామరాని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు పనుకునేవాడు. రోడ్డు నత్తుంటేనండి ఈడు భూతవైద్యుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు, ఈడి దగ్గర ఎన్ని ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాల్లో కానీ దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా, అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడెంతటాడు మసలు అడిగాలి కాకపోతే రేపు చత్తాడు, చూసుకునేది ఆ దేవుడి మీదే చూసుకోవాలని యేసు ప్రభుకి తాయితి గట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను, కానీ నా ఆలోచన ఇలా ఉంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆకాశం నా సింహాసనం భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుపుతున్నాయి నాకేం అర్థం కావట్లేదు, ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను, అయినా నువ్వే వారం వారం గద్ది చెప్తావు కదా గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను, యేసుప్రభు నేను బంధించాను కదా ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషేతో దేవుడు చెప్తున్నాడు పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ్ళ అందని కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలపడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరికి వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరికి వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే అయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్న నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మళ్ళా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పోనన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు. ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేనున్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరికొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య తాయిత్తులు కడుతున్నాను, భౌత వైద్యుడిని కాబట్టి నాకు ఇంకదే పని. కడుతున్న టైంలో మరలా ఆ ముసలావిడ నా దగ్గరికి వచ్చి నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు, యేసు ప్రభుని నమ్ముకో. నేను అన్నాను ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఆవిడ నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడింట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడి ఏముందండి, భూమిని తలకిందలు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కి ఉంది. నేను అనుకున్నాను ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడ

నా బైబిల్ నాకు ఇష్టం అయ్యి అంటే నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోమంటే చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది, తిట్టలేదు నన్ను, ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా నువ్వు, తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది బైబుల్ అంది. అయితే ఏందంటా అన్న, నేను ఏ బైబుల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబుల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేతితో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె, పట్టణ పట్టణ, గ్రామ గ్రామానికి తిరిగి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని నువ్వు కేకలు వేసి సాక్ష్యమిచ్చే దినాలు రాబోతున్నావని ప్రవచనాత్మకంగా ఆమె ప్రవచించింది. నేను అనుకున్నాను నేనేంది యేసు ప్రభుని ప్రకటేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా గానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి, యుద్ధశాలి, ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాణాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రార్థనకి వెళ్ళి ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు సడన్ బ్రేక్ వేసి నువ్వు ప్రార్థనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్నా, అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు ప్రార్థనకి ఏమొస్తారో అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళీ లేదు, ట్రక్కులోకి వెళ్ళన్నాడు. ట్రక్కు దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చండాలు పోలేండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు. వాళ్ళు తిట్లి నాకు అనిపించింది వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు, ప్రార్థన ప్రార్థన అంటారు. ఆ ముసలిద నన్ను అందగా నువ్వు నరకానికి పోతావని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా, నాకు కొంచెం ఖాళీ ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకే నేను భూత వైద్యుడిని మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా, మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలో ఒక దోలుని వేరా, మేమేం చెయ్యాలి రా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని, ఇత్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళదాం పదా అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రాక్టర్ నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 3 లక్షల మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు, నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని టార గుర్తుపట్టలేవరని ఎక్కువ వచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువ వచ్చిన టార గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేను అన్నా నా వల్ల కాదన్న, నిన్ను కాదరా, నీ దగ్గరకు వచ్చి భక్తులు అన్నాలంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు అన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే. ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పటిదాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నేను పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏ ఏం కదా మేము ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఏ పాల్ గారు లేచి నిలబడిన ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు, ఆయన సమస్యలు ఉన్న వారి కొరకు, 3వసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మల చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైందండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజ్వరం వచ్చేసింది నిమిషాల ప్రకారం.
నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుంది అన్నాను. మా పిన్ని అంది ఏమవుతుందిరా నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే, అరే నీకు చలి జ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ స్టేజి మీద నిలబడ్డాడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు సేదబడి. నేను అన్నాను, వాడు నాకు ఏదో చేస్తున్నాడు పిన్ని అన్న. అంటే ఎవరికి ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా? చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా? నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లకిలు పడి నెత్తురుగక్కి చావాలా వెళ్ళండి అన్నాను. ఈ 550 శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను, కేయప్పాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగి వచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేను ఇదంతా చూడండి అని చెప్పి 2 అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తి యుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక కమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా? ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గనమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పళపళ పళపళ పళని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజ గజ గజ గజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి. ఆ వెలుగు దెబ్బకి నేను పెద్దగా కేకలు వేస్తూ, నన్ను కాపాడిన నన్ను కాపాడిన, నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు స్రోహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం రావటం మా ఇంట్లో ఉన్నటువంటి, మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాత లేచి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 అపాసనం పెట్టి అప్పచెప్పావు కానీ వీళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్నాను. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైందిరా అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారు అన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కలలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డ వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకొర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో షో అది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగాలేదు. అన్నం తిన బుద్ధి కావట్ల, నీళ్లు తాగ బుద్ధి కావట్ల, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తున్నాను. నా దగ్గరికి రాకుండా పోవాలని
ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్లగాటల. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరకి జో తీసుకొని చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరసపెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మొత్తం నా దగ్గరికి వచ్చేవాళ్ళు. రానేని వాళ్ళు పిల్లల్ని పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఎన్ని చేసి నా వెలుగు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకో హావిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావా అంది. నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటానన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ మా దగ్గరకు వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత. ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు, క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్నాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పటి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు, గేమ్మలు, విగ్రహాలు మొత్తం తీసుకెళ్లి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారు, నువ్వు గానకు వచ్చావంటే గుళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు. కానీ విశ్వాసులు వాడిని గనక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను ఒక పిల్ల ద్వారా. ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకు చెప్పామని నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ అంది, బాప్తిసం అంటే ఏమిట్రా అంది. నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది. స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయినా నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది. అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపటి నుంచి పనికి బాగున్నారు. నేను భూత వైద్యం చేసి తాయిత్తులు కడతాం, సోదలు చెప్పటం, ఈ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయటం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీకు దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది. నీకు ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా. 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా? ఒక్కళ్ళు వచ్చిన చాలు ఒక్క తాయిత్తు 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చత్తనేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టనన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు. చివరిలోకి వచ్చామండి. మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంపదీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటో అసలు మా అమ్మకు బాగుండట్లేదండి. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను. నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోది ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి ముప్ప తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తెల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు, దేవతలు, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, రాక్షసులు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదాం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పెట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పెట్టాడా? నేను అన్నాను, ఎక్కడా వినలేదు నేను చరిత్రలో.
దెయ్యాలు దేవుళ్ళు మనసు సచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది? అసలు ఇంకెన్నేమో, దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకోసారి తేలుతావు అని నెల్లూరు పోయి చూపించుకుంటూ ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు. ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏ నాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నావు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందంటే ఒక స్వరం మా అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్ర ఆయన నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లినంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను, నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను. ఎట్టవుతాడు అంది, అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడు నమ్ముకుంటావు అన్నాను, కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది బాగా మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడిగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు. నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ.

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం.

అడిగిన క్షణమంది అడిగినవి ఇచ్చావు, అనురాగంతో ఆనందంతో ఆశీర్వదించావు. ఇంతగా హెచ్చించుటకు నేను నా కుటుంబం ఏపాటిది?

హర్షాన్ని మాపై కురిపించుదేవా. నీ సత్య వాగ్దానాలను నమ్మాము. నీ మాధుర్య ఆశీర్వాద వర్షము మా దాహం తీరుస్తుంది. నీ ప్రేమ ప్రవాహం మా దేశమంతటా క్షామాన్ని పోగొడుతుంది. నీ ఆశీర్వాద సమృద్ధి మా స్తుతికి ప్రేరకం.

ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానే మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 12-13 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఎఫ్రాయిమీలకు గిద్యోనుతో జరిగిన గొడవ మరలా యెఫ్తాతో కూడా జరిగింది. తమను యుద్ధానికి పిలువనందుకు యెఫ్తా ఇంటిని అగ్నితో కాల్చివేస్తామని చెప్పారు. పిలిచినప్పుడు రాలేదు, కానీ విజయం సాధించిన తర్వాత తమకు ఘనత దక్కలేదనే అక్కసుతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. అహంకారం తగాదాలకు మూలం. వ్యక్తుల సంతోషకరమైన జీవితం శాంతియుతమైన సమాజానికి దారితీస్తుంది. ప్రశాంతంగా జీవించడం, మన చుట్టూ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉండడం, స్పష్టమైన మనస్సాక్షిని కలిగి ఉండడం, అన్నిటికంటే అది లేకుండా మనము జీవించి ఉన్నంతవరకు మన రక్షకుడైన దేవునితో సహవాసాన్ని ఆస్వాదించడం, ఇతరులతో సమాధానం కలిగి ఉండడం మన లక్షణమై ఉండాలి. న్యాయాధిపతుల అనే పుస్తకంలో మొత్తం 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. సంసోను చివరివాడు. అతని గురించిన కథ విషయాలు ఈ పాఠంలో చూపబడ్డాయి. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, నేడు మనం న్యాయాధిపతులు 12 అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిమీయుల కలహం చెప్పబడింది. ఇబ్సాను, ఏలోను, అబ్దోను అనే న్యాయాధిపతులు మనకు పరిచయమవుతున్నారు. వివరాలు వినండి. ఎఫ్రాయిమీయులు యెఫ్తాతో వివాదం పెట్టుకున్నారు. అన్నారు, నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మను ఎందుకు పిలవలేదు? నీవు కాపురమున్న ఇంటిని అగ్నిచే కాల్చివేస్తాము. యెఫ్తా అన్నాడు, నేను పిలిచాను గాని మీరు రాలేదు. అందుకని నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. యెహోవా వారిని నా చేతికి అప్పగించాడు. ఇప్పుడు మీరు నాతో పోట్లాడడానికి వచ్చారా? ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కూడా ఇలాగే వివాదం పెట్టుకున్నారు. మిద్యానీయులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఎఫ్రాయిమీయులు సహకరించకపోగా వివాదం పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఎఫ్రాయిమీయులకు ఈర్ష్య, అసూయ ఎక్కువ. రానురాను రాజ్యం రెండుగా విభజించబడినప్పుడు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఏర్పడినప్పుడు తిరుగుబాటుదారులు ఎఫ్రాయిమీయులే. దీనికంతటికీ కారణం ఎఫ్రాయిమీయుల నీచ బుద్ధి. ఈ రోజున కూడా సంఘాలలో అసూయ ఒకరి పట్ల ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అందుకే పౌలు ఫిలిప్పీ 2:3 హెచ్చరిక చేస్తూ అన్నాడు, కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. కుళ్ళు, అసూయ, మత్సరం, ఈర్ష్య విశ్వాసులకు తగని లక్షణాలు. ఇలాంటివారు ఎదుటివారిని ఊరికే విమర్శిస్తూ ఉంటారు. యెఫ్తా అట్టి పరిస్థితులలో జాగ్రత్తగా ఉన్నాడు. ఎఫ్రాయిమీయులు అతని ఇల్లు తగలబెడదామని వచ్చారు. అప్పుడు యెఫ్తా గిలాదువారినందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించారు. ఏలయనగా వారన్నారు, ఎఫ్రాయిమీయులకు మనష్షీయులకు మధ్య గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయినవారు. ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయడానికి గిలాదువారు యొర్దాను దాటే రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయుల్లో ఎవడో అన్నాడు, నన్ను దాటనీయండి. గిలాదువారు అతణ్ణి అడిగారు, నీవు ఎఫ్రాయిమీయుడవా? అందుకతడు, నేను కాను అనిన ఎడల వారు అతణ్ణి చూచి షిబ్బోలెతు అనే శబ్దము పలకమన్నారు. అతడు అట్లు పలుకనేరక షిబ్బోలెతు అని పలుకగా వారు అతణ్ణి పట్టుకుని యొర్దాను రేవుల వద్ద అతణ్ణి చంపారు. గమనించండి, గిలాదీయులు ఎఫ్రాయిమీయులను ఓడించారు. యొర్దాను భాగాన్ని ఆక్రమించారు. ఎఫ్రాయిమీయులు ఇక తప్పించుకోలేకపోయారు. వారు ఉచ్చరించడానికి వీలుకాని ఒక మాటను కల్పించారు. అది సాంకేతిక పదం షిబ్బోలెతు. అందులో షీ అనే హల్లు ఎఫ్రాయిమీయుల భాషలో లేదు. ఈ మాట అన్నప్పుడు దాని ఉచ్చారణను బట్టి అతడెవరో పసికట్టగలరు. ఎఫ్రాయిమీయులు షిబ్బోలెతు అనలేరు. ఈ విధంగా వారిని వారి జాతిని గుర్తించగలిగారు. ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయారు. యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదానియందు పాతిపెట్టబడ్డాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయుల మధ్య ఒక గోత్రానికి ఇంకొక గోత్రానికి అంతఃకలహాలు రావడం దురదృష్టకరం. ఎఫ్రాయిమీయులు గర్విష్ఠులు, ఎల్లప్పుడూ వివాదాలు పెట్టుకుంటారు. ఈ కలహం ఎంతో జననష్టానికి కారణమైంది. 8వ వచనం, యెఫ్తా తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు కూడా ఉన్నారు. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు ఇచ్చి పెళ్లి చేశాడు. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. ఇబ్సాను చనిపోయి బెత్లహేములో పాతిపెట్టబడ్డాడు. ఇప్పుడు 3 న్యాయాధిపతులు వస్తున్నారు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను. వీరు పేరుకు మాత్రమే న్యాయాధిపతులు. వీరు ఇశ్రాయేలు జాతికి చేసిన మేలు ఏమీ లేదు. 60 మంది పిల్లలను కన్నాడు ఇబ్సాను. అదే అతడు చేసిన ఘనకార్యం. ఇతడు బెత్లహేమువాడు. బెత్లహేము దక్షిణ దేశంలో యూదాగోత్రానికి చెందింది. 7 సంవత్సరాల పరిపాలనలో తన ఇంటికి కోడండ్లను అల్లుళ్లను సమకూర్చుకోవడంతోటే సమయమంతా గడిచిపోయింది. పరిపాలనా వ్యవహారాలు వీరు పట్టించుకున్నట్లు లేదు. కుటుంబ విషయాలు మాత్రం చూసుకుంటూ కాలం వెళ్లబుచ్చారు. కుటుంబం పనులు చూసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కాని ఇబ్సాను అంతకు మించి ఏమి చేశాడు? తన బాధ్యతలేవో అతడు గుర్తించినట్లు లేదు. కుటుంబంలో నీ పిల్లలను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, వారిని పోషించు. కాని కేవలం నీవు అందుకేనా జీవించేది? నీ ధ్యేయమేమిటి? నీ గమ్యమేమిటి? దేవుని పనికి ఆటంకం కలిగించే పక్షంలో నీ కుటుంబ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు. ముఖ్యమైనది ఏదో అది మొదట చేయాలి. ఇబ్సానులాంటి దైవసేవకులు కొందరున్నారు. ఎంతసేపటికి కుటుంబ అక్కరలను గూర్చే మాట్లాడతారు. ఏలోను అనే మరో న్యాయాధిపతి, ఇతడు జబూలూనీయుడు. అతడు 10 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయి జబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు. ఇతనికి కుటుంబం కూడా ఉన్నట్లు లేదు. 10 ఏండ్లు ఇతడు ఏమి చేస్తున్నట్లు? కడుపులోని చల్ల కదలకుండా ఉన్నచోటనే ఉండిపోయాడు. చివరికి చనిపోయాడు. అతని తరువాత పిరాతోనీయుడైన హెల్లేబు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడ్డాడు. అబ్దోను యాయీరులాంటివాడే. కొడుకులకు మనమలకు వాహనాలు కొనిపెట్టాడు. 70 గాడిదలు పట్టణమంతా తెగతిరుగుతున్నాయి. ఆ గాడిదల నెక్కినవారు న్యాయాధిపతిగారి పిల్లలు, కొడుకులు, మనమలు. ఇది అబ్దోను చేసిన నిర్వాకం. ఇబ్సాను, ఏలోను, అబ్దోను, వీరు చేసినది చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు 7వసారి తమ దేవుడైన యెహోవా నుండి మరల తొలగిపోవటం జరిగింది. సంసోను అనే న్యాయాధిపతి కొంతవరకు వారికి విడుదల కలిగించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల క్రింద అణగారిపోయారు.

వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు మరల యహోవా దృష్టికి దోషులు కాగా యహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. పడమటి దిక్కున ఫిలిష్తీయులు బలంగా ఉన్నారు. ఆ కాలమున దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడు అయిన మానోహ అనే ఒకడున్నాడు. అతని భార్య గొడ్రాలు యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలివి, నీకు కాన్పులు లేవుగదా, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకుండా ఉండాలి. అపవిత్రమైన దేనిని తినకూడదు. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించ మొదలు పెడతాడు. సంసోను పేరు తెలియని క్రైస్తవుడెవరూ ఉండరు. అతనికి ఎన్నో యోగ్యతలు అర్హతలున్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కాని అతడు చేజేతుల అన్నీ పోగొట్టుకున్నాడు. ఇతడే చిట్ట చివరి న్యాయాధిపతి. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను కొంతవరకు విడిపించగలిగాడు. యఫ్తా కాలంలో మొదలైన అంతఃకలహాలు రానురాను ఎక్కువ కాజొచ్చాయి. సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అతని బలానికి బలహీనతలకు గల రహస్యమేమిటో దేవుడు మనకు తేటగా చూపాడు. సంసోను అంతటి గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. గొప్ప వ్యక్తి అయి ఉండి అవకాశాలను పోగొట్టుకుని జీవితాన్ని విషాదాంతం చేసుకున్న వ్యక్తి కూడా ఎవరూ ఉండరు. జొరియా అనే పట్టణముంది. ఈ పట్టణం దానుకు యూదాకు మధ్యన ఉంది. యెరూషలేముకు పడమటి దిక్కున ఉంది. మానోహ దంపతులకు పిల్లల్లేరు. సంసోను పుట్టుక దేవుని అద్భుతమే. ఇస్సాకు యోసేపు బెన్యామీను మొదలైన వారిలాగే ఇతడు అద్భుతంగా జన్మించాడు. సంసోను పుట్టకముందే దేవుడతణ్ణి ఏర్పరుచుకున్నాడు. అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల బారి నుండి విడిపించాలని దేవుని నిర్ణయం. దేవుని దూత కనబడి మానోహ భార్యకు చెప్పాడు, నీవు కొడుకును కంటావు, అతడు నాజీరు. సంఖ్యాకాండంలో నాజీరు అంటే ఎవరో తేటగా చెప్పబడింది. అతడు మద్యము తాగడు, ద్రాక్ష పండ్లు కూడా తినడు. ద్రాక్షరసం లౌకిక సంతోషానికి సంకేతం. నాజీరు సంతోషం దేవునియందే ఉండాలి. ఎఫెసీ

దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దీనికి విరుద్ధమైన నియమము ఏదీ లేదు. నాజీరు తల వెండ్రుకలు కత్తిరించుకోకూడదు. 1 కొరింథీ 11:14 పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తెలుసుగదా. పొడుగాటి వెంట్రుకలు పురుషునికి అవమానం. అయితే నాజీరు తన దేవుని కోసం ఈ అవమానాన్ని భరించాలి. నాజీరు శవాన్ని ముట్టకూడదు. తన బంధువుల శవమైనా సరే ముట్టకూడదు. ముట్టితే అపవిత్రుడవుతాడు. లూకాసువార్త 14:26-27 ప్రభువన్నాడు, ఎవడైననూ నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సైతం ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అనగా విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తుకే ప్రాధాన్యముంది. ఆయనే మొదటివాడు, ఆయనకే ప్రథమ స్థానం. సంసోను నాజీరు. అతడు దైవజనుడు. బాల్యం నుండి అతడు నిష్టగా పెంచబడ్డాడు. అయితే అతడు దేవుడిచ్చిన పనిని, అప్పగించిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేకపోయాడు. ఈ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అతడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించ మొదలుపెట్టుతాడు. దేవుడతనికి ఎంత ప్రాముఖ్యమిచ్చాడో చూచారా? విజయం అతని తలుపు తట్టింది. అతడు గొప్పగా ఆరంభించాడు, ముగించలేకపోయాడు. చాలామంది క్రైస్తవులు ఇదే స్థితిలో ఉన్నారు. ఆరంభిస్తారు, వీరు ఆరంభశూరులు మాత్రమే. గలతీపత్రిక 5:7 మీరు ఇంతవరకు బాగుగా పరిగెత్తుతున్నారు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాడు? చాలామంది బైబిలు చదవటం మొదలు పెడతారు, మధ్యలో ఆపేస్తారు. ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు అపజయం. దేవుడప్పగించిన పనిని ముగించకపోతే అది దేవునికి మహిమ కలిగించదు, సరిగదా? అన్యుల మధ్య అవహేళనకు కారణమవుతుంది. ఆ స్త్రీ తన పెనిమిటికి చెప్పింది, దైవజనుడొకడు నాకు చెప్పాడు, అతని పేరు నాకు చెప్పలేదు, నాకు బిడ్డ పుడతాడని అన్నాడు. అతడు జీవితాంతం వరకు నాజీరుగా ఉంటాడట. అప్పుడు మానోహ తన భార్యతో కలిసి మరొకసారి దేవుని దర్శనం చేసుకున్నాడు. దేవుడు తాను చెప్పిన మాటను ధృవపరిచాడు. మానోహ అర్పణము సిద్ధం చేస్తాను అన్నప్పుడు యెహోవా దూత ఒప్పుకోలేదు. నీ పేరేమిటని మానోహ అడిగితే అది చెప్పశక్యము కానిది అన్నాడు. మానోహ అతని భార్య నైవేద్యముగా ఒక మేకపిల్లను రాతిమీద యెహోవాకు అర్పించారు. జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేస్తూ ఉంటే యెహోవా దూత బలిపీఠమందున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమయ్యాడు. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకు, అతని భార్యకు ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని, మనం దేవుణ్ణి చూచాము గనుక మనం నిశ్చయముగా చనిపోతాము అని తన భార్యతో అన్నాడు. అతని భార్య అన్నది, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని, నైవేద్యమును మన చేత అంగీకరించడుగదా. ఈ సంగతులన్నిటినీ ఆయన మనకు చూపించాడు, వినిపించాడు. ఆ తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు. యెహోవా ఆత్మ మహనిదానులో సంసోనును ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. గమనించారా? సంసోను విజయ రహస్యమిదే. అతని బలం కేవలం బాహుబలం కాదు, ఆత్మబలం. అతని బలం అతని వీపులో లేదు. గాజా ద్వారాలను విరిచి వీపుమీద వేసుకుని వెళ్ళాడనుకోండి, అది ఆత్మబలం. అతని బలం వెండ్రుకల్లో లేదు. వాటిని క్షౌరం చేసినప్పుడు అతడు బలహీనుడు అయ్యాడనుకోండి, అతనిది ఆత్మబలం.

0: దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడే అతనికి ఎక్కడ లేని బలం వచ్చింది. అతని వెండ్రుకలు నాజీరు వ్రతానికి సూచన మాత్రమే. దేవుని ఆత్మ అతనిలో లేడుగనక బలహీనుడయ్యాడుగాని వెంట్రుకలు క్షౌరము చేసినందుకు కాదు. సోదరీ సోదరులారా, సంసోను బలాఢ్యుడు నిజమే, కండలు తిరిగిన యోధుడు. అయితే సంసోను బలము భౌతికమైనది కాదు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కావాలి. సంసోను అనే మాటకు అర్థం చిన్న సూర్యుడు. పొడవైన వెండ్రుకలున్నాయి, స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు, మహాబలవంతుడు, చివరికి ఎంతో బలహీనుడయ్యాడు. ఆత్మ బలపరచినప్పుడు బలవంతుడు, ఆత్మ అతణ్ణి విడిచినప్పుడు బలహీనుడు. సోదరీ సోదరులారా, బలహీనులను దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోని బలవంతులు బలహీనులే. సంసోను జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు దేవుడు చేసినవే. అతనికి కలిగిన వ్యక్తిగత అపజయాలు స్వయంకృతాపరాధాలు. వచ్చే పాఠంలో సంసోను జీవితంలోని మరికొన్ని విశేషాలను పరిశీలిద్దాము. ముగింపులో సంసోనును గురించి ఒక్క మాట చెప్పాలి. దేవుడిచ్చిన తలాంతులను దుర్వినియోగపరిచే నేటి విశ్వాసులకు సంసోను జీవితం గొప్ప హెచ్చరిక. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అప్పుడే నీవు ఆధ్యాత్మికంగా బలవంతుడవు. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోను మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గిద్యోనుతో ఎవరు వివాదం పెట్టుకున్నారు? ఒకటి ఎఫ్రామీయులు, రెండు బెన్యామీనీయులు, మూడు లేవీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులరా, ఇంతవరకు విన్న సందేశంలో సంసోను గురించిన కథలో ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎప్పుడూ యెహోవా అని సంబోధించలేదని చూడగలం. వారు ఆయనను నిబంధన దేవునిగా పరిగణించలేదు. ఇస్రాయేలు ప్రజలు దేవునికి దూరమయ్యారు. వారు ఫిలిస్తీన్లతో పోరాడడం మానేశారు. వారు దేవునికి, చెడు ప్రపంచానికి మధ్య తేడను చూడలేకపోయారు. అయినప్పటికీ దేవుడు తన ప్రణాళికలను కొనసాగించాడు. సంసోను అనే వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అతడు స్వార్థపూరిత చర్యలను కూడా తన స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించాడు. సంసోను దేవునితో కలిసి పనిచేసిన గొప్ప నైపుణ్యాలు కలిగిన నాయకుడు కాదు. నైపుణ్యం లేని వారిని దేవుడు ఎలా ఉపయోగించగలడు అనేదానికి అతడు ఒక ఉదాహరణ. అతడు ఖచ్చితంగా కొన్ని సహజ విషయాలను తిరస్కరించాలి. అంటే వాటన్నిటినీ అతడు నిరాకరించవలసి వచ్చింది. దేవుని విషయంలో అతడు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో ఇది చూపుతుంది. సంసోను తల్లి వాగ్దానంలో కొన్ని విషయాలను పాటించవలసి వచ్చింది. దేవుడు అనుమతించనిదేది కూడా ఆమె తినలేదు, త్రాగలేదు. తన జుట్టును ఎవరూ కత్తిరించుకోకూడదనే నియమాన్ని మాత్రమే సంసోను పాటించాడు. అతడు ఇతర నిబంధనలను పాటించలేదు. ఏది ఏమైనప్పటికీ ఇస్రాయేలు ప్రజల జీవితం మన జీవితాలకు గొప్ప హెచ్చరికగా ఉంటున్నది. కాబట్టి ఈ సత్యాలను మనము అన్వయించుకొని జాగ్రత్త పడులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి, ప్రేమధార.

0: ప్రియశ్రోతలు, బావున్నారా? క్రీస్తునందు మన ప్రవర్తన పరివర్తనశీలమై దైవ స్వభావాన్ని సంతరించుకునే ప్రక్రియ. అది నిరంతరము కొనసాగే ఆంతరంగికమైన ఉద్యమం. మతాలు వెలిగించుకునే చిరుదీపాలు క్రీస్తు వెలుగులో వెలవెలపోతాయి. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ పరివర్తనను నిర్వహిస్తున్నాడు. ఈ చైతన్యం మీలో ఉందా? దేవుని కృప మనలను రక్షించే కృప. మనకు నూతన జన్మనిచ్చి మనలను దినదినము నూతనపరిచేవాడు పరిశుద్ధాత్మ. ఎఫెసీ పత్రిక 2:8-10 మిమ్మలను నేటి పాఠానికి ఆహ్వానిస్తున్నాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. తీతు పత్రిక 3:5 కూడా ఇదే మాట అంటోంది. మనము మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారా మనలను రక్షించాడు. శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. ప్రేమమయ పరిశుద్ధ దేవ, మా పరమతండ్రి, నీ నామము మహోన్నతమైనది, నీ నామము శక్తిభరితమైనది. అట్టి నీ నామమును మేము ధరించుకొన్నామంటే అది కేవలము నీ కృపే. నీ బిడ్డలమైన మమ్ములను దినదినము కాచి కాపాడుతున్నావు. మమ్ములను నీ నీతి మార్గములో నడిపిస్తున్నావు. మమ్ములను నీ వాత్సల్యము చేత తృప్తిపరుస్తున్నావు. నిన్ను హృదయపూర్వకముగా స్తుతించి మహిమపరుస్తున్నాము. విమోచనాత్మకమైన నీ కృపలకై నీకు మేమెంతో కృతజ్ఞులము. మా శ్రోతలను, వారి కుటుంబములను, పిల్లలను ఆశీర్వదించండి. చంటి బిడ్డలను, వయోవృద్ధులను దర్శించండి. కుటుంబ సంబంధాలలో ప్రేమ సదవగాహన ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. వారి భవిష్యత్తును మీరే తీర్చిదిద్దండి. బాల్యదశ నుండి పిల్లలకు నీ వాక్యాన్ని అందించే సేవలో తల్లిదండ్రులకు శ్రద్ధాసక్తులు కలిగించండి. పిల్లలను ప్రేమతో క్రమశిక్షణలో పెంచడానికి తల్లిదండ్రులకు పరిశుద్ధాత్మ నడుపుదల నింపుదల ప్రసాదించండి. మా దేశమందలి క్రైస్తవ సంఘములను, అనుబంధిత సంస్థలను దీవించండి. అంకిత భావముతో సేవ చేయడానికి వారికి త్యాగశీలము అనుగ్రహించండి. మా దేశమును, దేశ ప్రభుత్వమును, ప్రజలను ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక విలువలు, నైతిక బాధ్యతలు విస్మరించక ప్రజలు పరోపకార బుద్ధి గలవారై మెలుగునట్లు వారిని దీవించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శ్రోతలు, ఈరోజున మనం దేవుని వాక్యమనే బైబులు గ్రంథ విశిష్టతను, ఈ గ్రంథమును ఎలా పఠించాలో, ఈ గ్రంథమునకు మనం విధేయులమైతే ఎలాంటి దీవెనలు మనకు ప్రాప్తిస్తాయో ఇంతకు ముందు పాఠాలలో నేర్చుకున్నాము. క్రైస్తవ సంఘ సభ్యులలో బైబులు అజ్ఞానం ప్రమాదకరం. బైబులులోని సత్యాలు తెలియకపోవటం చేత క్రైస్తవ జీవితాలు విఫలమైపోతున్నాయి. దేవుని వాక్యానికి విధేయులు కండి. అందులోని పరమసత్యాలను సాధన చెయ్యండి. అప్పుడు మనకు సమస్తము సాధ్యమే అవుతుంది. నమ్మేవారికి అంతా సుసాధ్యమే అని ప్రభువు చెప్పాడు. లోకంలోని గ్రంథాలన్నిటిలోకి బైబులు గ్రంథరాజ్యం. ఎన్నో ప్రతులు అమ్ముడుపోతున్నాయంటే దేవునికి స్తోత్రం. కాని బైబిలును శ్రద్ధగా పఠించేవారు కొద్దిమందే ఉన్నారు. వీరు అబద్ధ బోధకుల వలల్లో చిక్కుకుంటున్నారు. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. వాక్యమును గురించి నమ్మకమైన బోధకులు చెప్పింది కూడా వినాలి. దాన్ని తిరిగి వాక్యంతో సరిపోల్చి చూసుకోవాలి. ఇతరులతో వాక్య సత్యాలను పంచుకుంటూ మన వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవాలి. సంఘ సహవాసం మానకూడదు. నీవేమీ బైబిలు నిఘంటువు పుస్తకానివి కావు, మనిషివి. సహవాసం, గృహదర్శనం మానకూడదు. విశ్వాసులు ఒకరినొకరు తరచుగా సందర్శించుకుంటూ ఉండాలి. మనం విశ్వాసులం, విశ్వాస సాక్షులం, విశ్వసనీయులం. ఎంత గొప్ప బోధకుడైనా విశ్వాస బృందం నుండి తనను తాను వేరుపరచుకోకూడదు. తానే ఒక బైబిలు విజ్ఞాన సర్వస్వమైనట్లు కనపరుచుకోకూడదు. నోటుబుక్కు నుండి నోటుబుక్కుకు నీ జ్ఞానం బదిలీ చేయటం కాదు. నీ నోటి మాట హృదయం నుంచి వస్తే అది ఇతరుల హృదయాలను తాకుతుంది. బైబిలును అభ్యసించి దానిని ఇతరులతో పంచుకోవాలి. అప్పుడే నీ బైబిలు జ్ఞానం సార్థకమవుతుంది, లేదా అది నిరర్ధకమవుతుంది. బైబిలు అనేక భాషల్లోకి అనువదించబడింది. మూల భాషలు మూడు: హీబ్రూ, అరామిక్, గ్రీకు. ఈ బైబిలు గ్రంథకర్త అయిన ప్రభు నీ గురించే చింతిస్తున్నాడు. ఆయన నీకోసం తన ప్రాణమిచ్చి రక్తదానం చేసిన ప్రేమమూర్తి యేసు. ఆయన మన ప్రియతమ నాయకుడు. నీ గురించి, నీ దేశాన్ని గురించి, నీ జాతిని గురించి ఆయన సంకల్ప ప్రణాళిక ఉంది. ఈయన నీ సృష్టికర్త అయిన పరమదేవుడు. నిన్నాయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయనే విశ్వమంతటినీ సృజించిన మహాదేవుడు. గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు, ఆకాశ మహాకాశములు అంతా అన్నీ ఆయన సృష్టే. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవడానికి, తెలుసుకోవడానికి ఉపకరించే ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిలు. ఈ గ్రంథం నిన్ను దీవిస్తుంది, నీలో జీవిస్తుంది, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది, నీ జాతికి, దేశానికి నిన్నే ఆశీర్వాదంగా చేస్తుంది. ఈ గ్రంథంలో చెప్పబడిందంతా చేసి చూడు, అప్పుడు చెప్పు, ఇతరులకు నేర్పు. దేశానికి అభివృద్ధి, వ్యక్తులలో వికాసము, జాతీయ పురోగతి కలిగించడానికి దైవ సందేశమే ఈ పవిత్ర గ్రంథం. దరిద్రం పోవాలంటే, ఆధ్యాత్మిక సంపన్నత కలగాలంటే, ఆకలి తీరాలంటే, సమృద్ధి ఆహారం లభించాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. రోగాలు పోవాలంటే దేవుని వాక్యమే సర్వశరీరానికి పరమౌషధం, ఆరోగ్యం. పాపం పోయి నీతిమత్వం కలగాలంటే దేవుని వాక్యమే నీలో ఆ క్రియ జరిగించగలదు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యం లేకుండా పనిచేయడు. పేరాశ, గర్వం పోవాలంటే, త్యాగశీలం అలవడాలంటే, ఆధ్యాత్మిక చింతన వినయశీలం పెంపారాలంటే బైబిల్ గ్రంథ పారాయణం, క్రమబద్ధమైన అధ్యయనం ఎంతైనా అవసరం, అగత్యం. దేవుని గ్రంథాన్ని మన ఇండ్లలో ప్రత్యేకంగా ఉంచాలి. ఇది పరమగ్రంథం, మానవ హేతుబుద్ధిని అధిగమించిన అతీత గ్రంథం. బైబిలులో దేవుని మాటలు, తలంపులు, సంకల్పము విశదీకరించబడ్డాయి. మానవతను రక్షించడానికి దేవుడు రూపొందించిన ప్రేమపూర్వక సంకల్ప ప్రణాళిక ఈ గ్రంథమంతటా వివరించబడింది. 4000 సంవత్సరాల క్రిందటి పుస్తకమే అయినా ఈ బైబిలు గ్రంథానికి కాలదోషం పట్టదు. పాత నిబంధన, కొత్త నిబంధన ఈ రెండూ కలిసి బైబిలు అయింది. యేసుప్రభు జన్మించకముందు దేవుడు ఇశ్రాయేలు జాతికి ఏమేమి చెప్పాడు, చేశాడు అనే విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి. యేసు జన్మ వృత్తాంతం, ఆయన జీవితము, సేవ, ఆయన శిలువ మరణం, పునరుత్థానం, ఆరోహణం మొదలైన అంశాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. యేసు రాయబారులు అనగా అపొస్తలులు చేసిన సేవ, వారి పత్రికలు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతైనా తోడ్పడతాయి, ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. యేసుప్రభు పునరుత్థానుడైన తరువాత 50 సంవత్సరాల వ్యవధిలో అపొస్తలులు రాసిన పత్రికలు కొత్త నిబంధనలో సగానికి పైగా ఉన్నాయి. శ్రోతలు, మన విశ్వాసానికి రుజువు, సమర్థన బైబిలే. తన విశ్వాసమే సరైంది అని విశ్వాసికి ఎలా తెలుసు? నాకిది సరైంది అనిపించబట్టి కాదు, నేను అనుకుంటున్నాను అని కాదు, క్రైస్తవులు లోకంలో అధిక సంఖ్యలో ఉన్నారని కాదు. మన విశ్వాసానికి రుజువు వీటన్నిటికీ అతీతమైనది. మతానికి అతీతమైన కారణం మనకుంది. మాది ప్రాచీన మతమంటే అది సరైన వాదం కాదు. ప్రాచీనమనే మాటకు మానవుల అర్థం పరిమితం. క్రీస్తు ప్రాచీనుల కంటే ప్రాచీనుడంటే సృష్టికి ముందే ఉన్న సృష్టికర్త అంటే మతానికి అర్థం కాదు. విశ్వాసివైన నీకు ఒకే ఆయుధం ఉంది, అదే పరిశుద్ధ బైబులు, దేవుని వాక్యం. నీవేమీ లేదు, నీ బైబిల్ను చేతపట్టుకుని చెప్పగలగాలి, ఇదిగో ఇది చూడండి, నా విశ్వాసమునకు కర్తే ఈ బైబిలు గ్రంథకర్త, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నాకీ గ్రంథమిచ్చాడు. ఇది మతగ్రంథాల వంటిది కాదు. బైబిలులో ఏకవాక్యత ఉంది. ఇది సజీవ గ్రంథం, దైవ ప్రణీతం, పునీతం. ఇది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన దివ్య గ్రంథం. ఈ గ్రంథం చరిత్రాత్మకం, శాస్త్రీయం, ప్రవచనాత్మకం. ఇది నిర్దుష్టమైనది, లోపరహితమైన, సమగ్రమైన ఆధ్యాత్మిక గ్రంథం, మానవ జీవితాన్ని పరివర్తన చెందించే పరమగ్రంథం. దానికి నేనే సజీవ సాక్షిని. ప్రియశ్రోతలు, దేవుని యొక్క బైబిలును, బైబిలు యొక్క దేవుణ్ణి మానవ బుద్ధితో విశ్లేషించడం అసాధ్యం. విశ్వాసమే ఏకైక మార్గం. హెబ్రీ పత్రిక 11:1-6 వరకు ఏమంటోంది? విశ్వాసమనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు అయి ఉన్నది. దానిని బట్టే పెద్దలు సాక్ష్యం పొందారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనపడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నుండి కూడా అదే విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును రుచి చూడకుండునట్లు కొనిపోబడ్డాడు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేవాడని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడతణ్ణి కొనిపోయాడు గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడము అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికేవారికి ఫలము దయచేస్తాడని నమ్మాలిగదా. అవును శ్రోతలు, దేవుడు మనకు ఈ పరలోకపు వాచక పుస్తకం ఇచ్చాడు. ఇది ఎంతో గొప్ప ఈవి. మన విశ్వాసానికి ఇది ప్రమాణగ్రంథం. యోహాను సువార్త 20:31 బైబిలు గ్రంథం యొక్క ఫలశ్రుతి చెప్పబడింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇది రాయబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2 పేతురు 1:3-4 తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తూ ఉన్నందున, దేవుని గూర్చినట్టి, మన ప్రభువైన యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. మరో విశేషం మా శ్రోతలు గమనించాలి. దేవుని వాక్యమంటే దేవుని నోటి మాట, ఆయన వాక్యమంటే ఆత్మ జీవము. యోహాను సువార్త 6:63 ప్రభు అన్నాడు, ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మా జీవము అయి ఉన్నవి, అనగా దేవుని మాటలు జీవమును ఉత్పత్తి చేస్తాయి. ఆయన మాటలు సృజనాత్మకమైనవి. కీర్తనలు 33 6-9 వచనాలు. యెహోవా వాక్కుచేత ఆకాశములు కలిగాయి, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగాయి. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమే జరిగింది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడింది. దేవుని వాక్యము కడుగుతుంది. వాక్యోదక స్నానం మనకు కావాలి. ప్రభువు మాటలు మనల్ని శుద్ధి చేస్తాయి. దేవుని వాక్యం మనలో ఉంటే అది మనల్ని పాపములో పడకుండా కాపాడుతుంది. దేవుని వాక్యం మన జీవితాలను వెలిగించే వెలుగు. చీకటి లోకంలో మనకు జ్ఞానదీపిక దేవుని వాక్యం. మన ఆత్మలకు ఆహారం దేవుని వాక్యం. వాక్య భోజనం క్రమేణా మనకు అధిక బలం చేకూరుస్తుంది. క్రీస్తు శరీరం ఎదగాలంటే ఇదే బలవర్ధకమైన ఆహారం. 1 కొరింథీ 3:1-2 వచనాల్లో పౌలంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోయాను. శరీర సంబంధులైన మనుష్యులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మలను పెంచానుగాని అన్నముతో కాదు. దేవుని బిడ్డలు ఆత్మయందు ఎదగాలంటే వాక్యభోజనం తింటూ ఉండాలి. Ephesians 4:12-15 వచనం వరకు దేవుని బిడ్డల ఎదుగుదల క్రమం వివరించబడింది. పౌలన్నాడు, మనమందరము విశ్వాసము విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమయ్యే వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమయ్యే వరకు ఆయన ఈలాగు నియమించాడు. శ్రోతలు వింటున్నారా, దేవుని వాక్యం ఒక విత్తనం, బీజం. అది మన యందు ఫలించాలని దేవుని చిత్తం. 2 కొరింథీ 9:10 వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు, విత్తేవానికి విత్తనమును తినటానికి ఆహారమును దయచేసే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు. చూచారా, దేవుని వాక్య బీజం ఎంత పనిచేస్తుందో ఊహించలేము. దేవుని వాక్యమనే ఆత్మఖడ్గము మన సర్వాంగ కవచములోనిది. Ephesians 6:17 నడుమునకు సత్యమనే దట్టి, ఇది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే ఆత్మఖడ్గం కూడా. వాక్య సత్యముతో సైతాను దెబ్బను కాచుకోగలము, వాక్య ఖడ్గముతో సైతానును కొట్టగలము. ఒకే వాక్యము 2 విధాల పనిచేస్తుంది. Hebrews 4:12 చెప్పినట్లు, దేవుని వాక్యము సజీవమై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించే మట్టుకు దూరుతూ హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది. వాక్య ఖడ్గముతో యేసుప్రభు సైతాను శోధనలను జయించాడు. అదే వాక్యం ఈ రోజున మనకు గొప్ప ఆయుధమై విజయానికి సాధనమవుతోంది. దేవుని వాక్యమును గూర్చిన మరో పరమరహస్యమున్నది. వాక్యము మన ప్రార్థనకు గొప్ప ప్రేరక శక్తి. Yohanu 15:7 ప్రభువే స్వయంగా అన్నాడు, నాయందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా ఏదైనా అడగడానికి మీకు అధికారము హక్కు ఉంటాయి. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా లేకపోతే దేవుణ్ణి ఏదైనా అడిగే హక్కును కోల్పోతాము. దేవుని వాక్యము విని దానికి విధేయులైన వారు మంచి గట్టి పునాది మీద తమ నివాస గృహమును నిర్మించుకున్నవారే. Matthew 7:24-25 వచనాల్లో ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతివాడు బండమీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి వీచి ఆ ఇంటి మీద కొట్టింది. గాని దాని పునాది బండమీద వేయబడింది గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలి ఉంటాడు. వాన కురిసింది, వరదలొచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడింది. దేవుని వాక్యం మనలో పటిష్టమైన పునాది బలం. మన పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా మనం స్థిరంగా నిలబడి ఉండగలం. ప్రియశ్రోతలు, దేవుని వాక్యమంతటా 12 గొప్ప చరిత్రాత్మక సంఘటనలు పేర్కొనబడినవి. 1 క్రీస్తు యొక్క 2 రాకడ, ప్రకటన గ్రంథం 19 అధ్యాయం. 2 సంఘం ఎత్తబడుతుంది, 1 థెస్సలోనీ పత్రిక 4 అధ్యాయం. 3 పరిశుద్ధాత్మ అవరోహణం అనగా రాకడ, అపొస్తల కార్యములు 2 అధ్యాయం. 4 క్రీస్తు ఆరోహణం, మత్తయి సువార్త 28 అధ్యాయం. 5 క్రీస్తు శిలువ మరణం, మత్తయి సువార్త 27 అధ్యాయం. 6 క్రీస్తు జన్మ, లూకా సువార్త 2 అధ్యాయం. 7 నూతన నిబంధన గ్రంథం ముగింపు, ప్రకటన 22 అధ్యాయం. 8 పాత నిబంధన గ్రంథం ముగింపు, మలాకి 4 అధ్యాయం. 9 సంఘం ఆరంభం, అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం. 10 ఇశ్రాయేలు జాతి ఆవిర్భావం, ఆదికాండం 12 అధ్యాయం. 11 మానవ సృష్టి, ఆదికాండం 1-2 అధ్యాయాలు. 12 లోక సృష్టి, ఆదికాండం 1 అధ్యాయం. ప్రియశ్రోతలు, ఈ బైబిలు గ్రంథ విశిష్టత ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. దేవుని వాక్యాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయటంలో పట్టుదల, దీక్ష ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీవేమీ పండితుడివై ఉండనక్కర్లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించినవారు దాన్ని అధ్యయనం చేసి తీరతారు. తద్వారా తమ జీవితాలలో దేవుని చిత్తమేదో ఎరిగినవారై ధన్య జీవితాలను గడిపారు. దేవుణ్ణి గురించి, యేసుక్రీస్తును గురించి, రక్షణను గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి. అంతకంటే మనిషి కోరదగిందేముంది? బైబిలులో ఏ భాగం చదివినా మొదటి ప్రశ్న, ఇది ఎవరు రాశారు, రచయిత ఎవరు? దేవుడు వాడుకున్న ఈ రచయితను గురించి ముందు తెలుసుకోవాలి. 2 ప్రశ్న, ఇది ఎవరికి రాయబడింది? ఇది ఎంతో ముఖ్యమైన ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకు జవాబులు గ్రంథారంభంలోనే దొరుకుతాయి. 3 ప్రశ్న, ఇది ఎక్కడ రాయబడింది? సొలొమోను సామెతల గ్రంథము రాజభవనంలో రాశాడు. పౌలు తన పత్రికలను చెరసాల నుండి రాశాడు. ఈ సంగతి తెలుసుకోవాలంటే గ్రంథమంతా చదివి పరిశోధించాల్సి ఉంటుంది. 4 ప్రశ్న, ఇది ఎప్పుడు రాయబడింది? అప్పటి కాల పరిస్థితులు ఎలాంటివి? క్రీస్తు పూర్వమా, క్రీస్తు తరువాత? అది శాంతి సమయమా లేక యుద్ధకాలమా? అప్పుడు పరిపాలించిన రాజెవరు? మొదలైన వివరాలు సేకరించాలి. 5 ప్రశ్న, దేన్ని గురించి ఇది రాయబడింది? ఏ అంశం? ఆదికాండం మొదలుకొని ఎస్తేరు గ్రంథం వరకు దేవుని ప్రజల చరిత్ర, ధర్మశాస్త్ర విధులు. కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో సంఘ ఆవిర్భావం, సంఘ విస్తరణ వివరాలు ఇందులో ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో హీబ్రూ కవిత ఉంది, పాటలున్నాయి. బైబిలులోని ప్రతి గ్రంథం ఒక ముఖ్య సందేశం గలది. అది సంక్షిప్తంగా తెలుసుకుని ఉండాలి. అప్పుడే బైబిలు అధ్యయనం అర్థవంతమవుతుంది. 6 ప్రశ్న, ఎందుకిది రాయబడింది? ఇది ఒక చరిత్ర సంఘటన లేక ఇది స్తుతి పాఠమా? ఏదైనా సమస్యకు పరిష్కారమంతా రాయబడిందా లేక ఒక సత్య సిద్ధాంతం నేర్పడానికి రాయబడిందా? ఈ గ్రంథ రచనలోని ఉద్దేశ్యమేమిటి? ఇక 7 ప్రశ్న, ఈ వాక్య భాగంలో నాకు వ్యక్తిగతంగా ఏ సందేశమున్నది? ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ వాక్య భాగం ద్వారా నేను ప్రభువుకు ఇంకా సన్నిహితం కావడానికి ఏ సందేశమున్నది అని అన్వేషించాలి. ఆ వాక్యాన్ని నీ వ్యక్తిగత జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చెయ్యాలి. పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. అన్వయం కాని బైబిలు వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదని మా శ్రోతలకు మనవి చేస్తున్నాము. నీ హృదయములోకి మనసులోకి తీసుకోవాలి. ఆ వాక్యము నీ మనస్సులో హృదయంలో వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది. వాక్యము మానవ హృదయంలో పరివర్తన కలిగిస్తుంది. దేవుని వాక్యము ఒక గని, తవ్విన కొద్దీ అమూల్యమైన వజ్రాలు దొరుకుతాయి. వాక్యం మనల్ను సూటిగా దేవుని హృదయంలోకి తీసుకువెడుతుంది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
2: మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:13.

నువ్వులకేమో గూళ్ళంటే ఇష్టం, కోయిలకేమో పాటంటే ఇష్టం, పిల్లలకేమో తల్లంటే ఇష్టం, దేవునికైతే మనమంటే ఎంతో ఇష్టం.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధం ఏమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

0: ఈరోజు మనం ధ్యానించబోతున్నాము చూస్తానికి వన్ లైనర్గా ఉంటుంది. ఏంటది? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు నరహత్య చేసేవారు ఉన్నారా? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు చేతుల ఎత్తుల పాపం. సరే నేను ఇంకో వాక్యం చూపిస్తా. మొదటి యోహాను 3:15 ఇప్పుడు చూద్దాం.
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట?
1: తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు.
0: ఏంటంట? ఇక్కడ ఎవరు నరహంతకులు ఉన్నారా? ఎస్ అంట తెలియదు. తన సహోదరుల్ని
1: ద్వేషించువాడు.
0: చూసి మనం అనుకుంటామండి పాత ఆజ్ఞల్లో దేవుడు పదాజ్ఞలు అంటే పాత దేవుడు కొట్టేశాడు. లేదు లేదు లేదు లేదు, యేసు ప్రభు వచ్చి స్టాండర్డ్ని పెంచేశాడు, ఇంకా కాంప్లికేట్ చేసేసాడు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు క్రైస్తవుడికి బ్రతుకుతావు అంటే నాకు పదాజ్ఞలు అక్కర్లేదు అంటున్నారు. సి బైబిల్ టాక్స్ అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్. పాత నిబంధనలు మనకు అక్కర్లేదు. పాత నిబంధనలు వేరు, పదాజ్ఞలు వేరు. చాలామందికి ఈ తేడాలు తెలియట్లేదు. పాత నిబంధనలు బైబిల్ మొత్తంలో చూస్తే 7 ప్రాముఖ్యమైన నిబంధనలు చూస్తాం. ఆ 7లో 6 పాత నిబంధనలు ప్రాముఖ్యమైనది, 1 మాత్రం కొత్త నిబంధనలు ప్రాముఖ్యమైనది. ఈ 1 మాత్రం కొత్త నిబంధన. మన 6 పాతది అన్నదప్పుడు అక్కడ దేవుడు పాత నిబంధన ప్రారంభం నుండి ప్రతి భక్తుడికి ఒక విశ్వాస వీరుడికి ఒక నిబంధన చేశాడు. చూసి ఆదాం దగ్గర నిబంధన, నోవా దగ్గర నిబంధన, అబ్రహాం దగ్గర నిబంధన, ఇంకా దావీద్ దగ్గర నిబంధన. ఇట్ గోస్ ఆన్. సో మనం చూసినప్పుడు ఇక్కడ మొజాక్ కవెనెంట్ అంటారు, మోషేతో చేయబడిన నిబంధన. కానీ ఇది మోషేకు మాత్రమే చేసి నిబంధనలు ఇచ్చిందా? కాదు. అదే యేసుప్రభు తెలియజేస్తున్నాడు. నేను ఆజ్ఞల్ని కొట్టివేస్తానికి రాలేదంటున్నాడు యేసుప్రభు. నేను ఆజ్ఞల్ని ఏం చేస్తానికి వచ్చాను? సంపూర్ణపరుస్తానికి. అంటే సంపూర్ణపరుస్తున్నానంటే నీ క్వాలిఫికేషన్ ద్వారా నువ్వెప్పటికీ ఆజ్ఞలు చేయలేవు, సంపూర్ణపరచలేవు. కానీ నా ద్వారంగా నీవు నా ఎందు ఉంటే ఇది సంపూర్ణపరుస్తావు. దానికి అర్థం ఏంటి? నీ అంతటా నువ్వు చేయాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు, నేను నీ కృపనిస్తా. కృప ఈరోజు మనకి ఎవరి ద్వారంగా అనుగ్రహించబడింది? యేసుప్రభు ద్వారంగా. యేసుప్రభు మనకు కృపనిస్తున్నాడంట. ఆ కృప ద్వారంగా మాత్రమే మనం వాటిలో నడగలుగుతున్నాము. కానీ యేసుప్రభు అదే సమయంలో కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాడు. ఒరే వ్యభిచారం చేద్దన్న మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది ఎవరు చెప్తున్నారు? అది యేసుప్రభు. నేను మీతో చెప్పేది ఏంటంటే ఒక స్త్రీని మోహం చూపుతో చూపించేవాడు అప్పుడే వ్యభిచారం. ఇక్కడ మనం చూసాము హీ హూ హేట్స్ హిస్ బ్రదర్ మర్డర్. యేసుప్రభు కూడా చెప్పలేదా? తన సహోదరుని ఫూల్ అని చేసి చెప్పేవాడు నరహత్య కూడా అంట. సింపుల్. ఎవరన్నా ఓ ఈ వెర్రివాడా పిచ్చాడా అని తిట్టావా? అంటే నోరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చూసుకోండి. నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బ్రతుకు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోండి. తన సహోదరుని ద్వేషించేవాడు ఏంటంట? నరహంతకుడు అంట. రోమీలకు రాసిన పత్రిక 13:9 ఒకసారి చదువుదామండి.
1: ఏలైనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞయనం ఉన్నయడలా అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి.
0: ఏమేమి ఆజ్ఞలంట?
1: వ్యభిచరింపవద్దు,
0: వ్యభిచరింపవద్దు,
1: నరహత్య చేయవద్దు,
0: నరహత్య చేయవద్దు,
1: దొంగిలవద్దు,
0: దొంగిలవద్దు,
1: ఆశింపవద్దు,
0: ఆశింపవద్దు. ఇవన్నీ ఎందులో ఉందంట? నిన్ను వలె నీ పొరుగువాన్ని నీ సహోదరుని ప్రేమించు. ప్రేమించు అంటే ఇంకా మాటలు చెప్పాలంటే ప్రేమించే వ్యక్తి ఈ 4 విషయాలు చేయడంట. నువ్వు మనుషుల వైపు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఈ 4 కార్యాలు జరగవంట. ద్వితీయోపదేశ కాండం 19:11
1: ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి,
0: ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి
1: వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినట్లా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయి వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: మనం చూస్తున్నామండి మొదటికి ఏం చెప్పదలుచుకుంటాము. ఒక మనిషి నరహత్య చేస్తాడంటే కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానించబోతున్నాం. వై ఇస్ వన్ పర్సన్ కమిటింగ్ మర్డర్? ఈరోజు మీరు అనొచ్చు ఐఎమ్ నాట్ మర్డరింగ్, ఐ డిడ్ నాట్ మర్డర్ ఎనీబడీ. బట్ హోల్డ్ ఆన్, నీవు ఇట్లే నీ జీవితాన్ని కొనసాగించావు అనుకో రిజల్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీవు ఈరోజు చేయలేదేమో కానీ నీ జీవితము ఆ మార్గంలో వెళ్తుందో ఒకసారి పరీక్షించుకోవాలి. అదే మనం చూసాం ఇందాక, ఇఫ్ యూ హేట్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్, హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. నీవు మర్డర్ చేయకపోయినా కూడా యేసు ప్రభు చెప్పేది అదే, నీవు హేట్ చేస్తున్నావంటే హేట్ని బట్టి నెక్స్ట్ నీ రిజల్ట్ అక్కడే. నీ మనసులో హేట్ స్టార్ట్ అయిందంటే నీ బాడీలో రియాక్షన్ అదే. బైబిల్లో ద్వితీయోపదేశ సంఘటనలు చూస్తే ఆశ్చర్యపురంలో చూస్తాం, గతంలో నేను దీని గురించి కొంచెం వివరించాను. దేవుడు ఆశ్చర్యపురంలో సెట్ చేయమంటాడు. ఇస్రాయలీలు ఎవరైనా చంపితే, యాక్సిడెంటల్గా చంపితే ఫస్ట్ అక్కడ పారిపోవాలంట. ఎవడైనా సరే చచ్చాడంటే చంపిన వ్యక్తి ఫస్ట్ జడ్జ్మెంట్కి పారిపోవాలంట. అక్కడ ఆశ్చర్యపురం అనే లాట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి మాత్రం ఎవరు చంపకూడదు, అక్కడ వెళ్ళి ఎవరు చంపకూడదు. కావాలంటే పెద్దలు వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుని దాని తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి పొంచి ఉండి పగపట్టి ఎలాగంట, హేట్ ద్వేషముతో. బట్ ఇఫ్ ఎనీబడి హేట్స్ హిస్ బ్రదర్, సీ ద వర్డ్ హేట్, అసహించుకుని ద్వేషించి తన సోదరుని ద్వేషించి తన కొరకు వేచి ఉండి పొంచి ఉండి అతని మీద చంపడి చంపినట్లయితే అతడు కానీ ఆశ్చర్యపురంకి వెళ్ళి అన్యాయంగా న్యాయం కోరుతున్నాడంటే, ఈరోజు చాలామంది అన్యాయంగా న్యాయం చేసింది తప్పు పని, దేవా క్షమించని అడగాలి, దేవా నన్ను తప్పించని అడుగుతారు. క్షమించని అడుగు బోగపడతాం, తప్పించని అడగద్దు. న్యాయం ఎంత నిన్న దేవుడు శిక్షకు అప్పు చెప్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమాపణని దేవుడు నాకు తెలియజేస్తుంది, ప్రభువా నన్ను తప్పించు అని అడిగితే కాదు. ఈరోజు చాలామంది దే డోంట్ కన్ఫెస్ దేర్ సిన్స్, పాపాలు ఒప్పుకుంటలేదు. ద్వేషము, పగ, అసూయ, అసహ్యము ఇన్ని హృదయంలోనే బిల్డప్ అయిపోతున్నాయి. యూ బెటర్ కన్ఫెస్ దెమ్. ఒప్పుకున్న వానికి దేవుని వాక్యం గ్యారంటీ ఇచ్చేది క్షమాపణ. ఎవరి మీదన్నా మీ హృదయంలో కోపం ఉందా? ఎవరి మీదన్నా మీ హృదయంలో ద్వేషం ఉందా? ఎవరి గురించి అయినా తలంచుకుంటే రక్తం ఉడిగిపోతుందా? కొంతమంది అంటారు వారు చేసిన పనికి నేను ఎట్లా క్షమిస్తా. వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మనిషి కానీ చూసి చంపితే నెక్స్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కుంటే 11-12 రెండు చదవండి మరొకసారి.
1: ఒకడు తన పొరుగువాని యందు పగబట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినట్లా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలెను.
0: హత్య విషయంలో ప్రతి hand over to the avengers of blood that he may die. Champistananta nu kavalani champeva chaavu neeki. Ee roju chaala mandi, let's come into this formula, yesu prabhu cheppina formula, dveshastham assignchukuntam, hating is murder. Neevu gaani hate tho bratkeva, devudu antunadu ninna appa cheptanu nenu. ఎవరి చేతులకు అప్పచెప్తానో? సాతాను అపవాది చేతులకు అప్పచెప్తా. వాడు నిన్ను చంపుతాడు. వాడికి పేరేంటి? వాడు హంతకుడు. వాడి చేతులకు అప్పచెప్తా. నేను నాశనం కోరే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు, కాదు నేను న్యాయాధిపతిని జాగ్రత్త. నేను చేయు కార్యంలో న్యాయమైనది, నేను జరిగించు కార్యాలు న్యాయమైనవి. ఇఫ్ యూ డోంట్ ఒబే, ఐ విల్ హ్యాండ్ ఓవర్. దేవుని వాక్యం అనేక సార్లు ఉంటుంది ఈ మాట, నేను అప్పచెప్తా. ఈ ఇక్కడ చూస్తేనండి దేవుడిచ్చిన నియమం. ఈరోజు చాలామంది కత్తులు తీసుకుని చంపట్లేదు, ఫోనులు తీసుకుని చంపుతున్నారు. హేట్ హేట్ హేట్ హేట్ స్పీచ్. యు అబ్యూస్ పీపుల్, యు హేట్ పీపుల్. నీ మెసేజింగ్లో హేట్, నీ కమెంట్స్లో హేట్, నీ కాల్స్లో హేట్, మనిషిని చూస్తే హేట్. ఈరోజు మనుషుడు అంట వేషధారణ ఎలాగా, ముందు ఏముండదంట, ముందు ఏముండదు. కొంతమంది చూడండి, ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లం విత్ యు, నెల్లి నిలబడి యు హ్యావ్ ఎ ప్రాబ్లం, హబ్బే ఏం లేదండి ఆల్ ఫైన్, పో మరలా నీ గురించి వస్తుంది లిపోర్ట్. హౌ డే యు కమ్ టు మీ అండ్ స్టాండ్ లైక్ దట్, డోంట్ షో యువర్ ఫేస్ టు మీ, ఆల్వేస్ ఫేస్ ఇట్ స్ట్రైట్. డూ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం? ఐఎమ్ హియర్ టు సార్ట్ అవుట్. హ్యావ్ ఐ అఫెండెడ్ యూ? నేను ఏమైనా బాధ పెట్టానా? నాకేమైనా ఏమైనా తెలియక చేశానా? నేను సారీ అడుగుతానికి వచ్చాను. ఐఎమ్ సారీ. అడుగు, తగ్గించుకో. అదే దేవుడు వాక్యంలో తెలియబడుతుంది. ఎవరికైనా నీ పైన, నీ పైన, నీకు వారి పైన కాదు, వారికి నీ పైన ఉంటే నువ్వు బలి తీసుకొస్తానికి ఇస్తే నీ బలిని పక్కన పెట్టి నిన్ను వెళ్ళమంటున్నాడు దేవుడు. సమాధాన పడి వచ్చి నీ బలి అప్పచెప్పు. ఇట్స్ అప్ టు యూ టు గెట్ డౌన్ అండ్ క్లారిఫై. అదే సమయంలో నీవు ఎవరిపైన హేట్రేట్ పెట్టుకుంటానికి లేదు. హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ ఫింగర్స్, హోల్డ్ యువర్ మైండ్. ఈరోజు నిజముగా మనం అదుపులోకి తీసుకుని మనలో మనం మింగుకుని ఒకప్పుడు అంటారండి నాలుక కొరుక్కున్నాను అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైనా కొరుక్కున్నారా? కొరుక్కోండి. రాదు. ఈరోజు నాలుగు కొరత చాలదు, చేతులు వేళ్ళు. ఎందుకంటే ఇది మూసుకున్నా కూడా ఇది మూయదు. బెటర్ బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. ఇఫ్ యూ హ్యావ్ హేట్, దేవుడు నీ తోడు ఉండడు. నీలో అసూయ, నీలో స్వార్థము, నీలో హేట్రెడ్ పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఏ మాత్రము నిన్ను ఆశీర్వదించాడు. మేబీ ఇందువల్లనేమో చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఇతరులను చూసి అసూయపడుతూ, ఇతరులను చూసి కుళ్ళుకుంటూ, ఇతరులు అన్న మాటకి దూషణ భావంతో పెట్టుకుంటూ, యు ఆర్ జస్ట్ ఫిల్డ్ విత్ జెలసీ. కొంతమందికి అది ఈగో. ఎంత ఈగో! నన్ను ఇలాగంటారు, నన్ను ఇలాగంటారు. హౌ డే యూ స్పీక్ టు మీ లైక్ దాట్? సో వాట్? దే జస్ట్ స్పోక్. యు రినౌన్స్ దెమ్, దే హ్యావ్ నో పవర్ ఓవర్ యూ. నీవైతే ప్రతీది వారి, చాలామంది అంటా అండి అపవాది బాణాలకి వీఆర్ ఫ్యూల్ ఇస్తారంట, అపవాది బాణాలకి వీరు మైలేజ్ ఇస్తారంట. వారి మైలేజ్ ఎట్లా ఉంటుందంటే, ఆ బాణాలు వారిని మాత్రం కాదు, వారిని, వారి భర్తని, లేకపోతే భార్యని, వారి పిల్లల్ని, అందరి పిల్లల మీద పడేలాగా చేస్తారంట. అందుకని చూడండి, ఎక్కడో ఏదో ఎవడో ఏదో ఒక మాట అంటాడు, ఈయన వెళ్తాడు. ఎక్కడ పెడతాడు ఆ పుల్ల? ఇంట్లో. ఇంకంతా కొంప కాలిపోవాల్సిందే. భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మధ్యలో పిల్లలు బలైపోతారు. పాపం పిల్లలు డాడీ అని వస్తారు, దవారొకటిస్తాడు. వాడు ఏం చేశాడు పాపం? ఎవడి మీదో నా కోపం వాడి మీద చూపించుకుంటున్నావు. చివరికి ఎవరికి నష్టం? నీకే. నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. హోల్డ్ గాడ్ యువర్ హార్ట్. అదే దేవుని వాటిని తెలియజేయబడుతుంది. ఎవడైనా సరే ఇంకొకరిని పొంచి ఉండి అటాక్ చేద్దామని చూసాడా? దేవుడు అంటాడు నీ జీవితం నాశనమే ఫర్ ష్యూర్. ఈ రోజు కత్తి తీసి నువ్వు చంపట్లేదేమో, వీ విల్ సీ ద ఆల్ ద ప్రిన్సిపల్స్ విల్ క్యారీ ఆన్. కానీ మనం చూస్తాము, నువ్వు కత్తి తీసి చంపలేదేమో, నిన్ను చంపేస్తాను, నేను అప్ప చెప్తాను, నేను నిన్ను చంపే వాళ్ళ చేతుల్లోకి అప్ప చెప్తా. నువ్వు ఆశ్రయదుర్గమని ఆశ్రయపురంకి రావచ్చేమో. ఎక్కడికి? ఈరోజు మన ఆశ్రయపురం ఎవరు? యేసు ప్రభు. నువ్వు మనుషుల మీద పగబెట్టిన వేసేయా, నేను ఆరాధిస్తానికి వచ్చాను వేసేయా, నన్ను కాపాడేసేయా, నన్ను కాపాడేసేయా, తప్పు ఒప్పుకో. ఆహా, నన్ను కాపాడంటే యేసుప్రభు తీసుకెళ్ళి నన్ను అప్పచెప్తాడంట. చూసుకోరా, ఆయన పని చూసుకో. వీడు చేసింది తప్పు ఒప్పుకోడంట, చూసుకో. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాను గురించి పడుతుందంటే శిక్ష రాదని కాదు, టైం అవ్వబడింది. టైం అవ్వబడింది శిక్ష నీ మీద వెంటనే రాకుండానికి. నువ్వు ఒప్పుకున్నావా, శిక్ష నీ మీద ఎప్పటికీ రాదు. ఒప్పుకోలేదా, తీసుకెళ్ళి దేవుడు అప్పచెప్తాడంట. జాగ్రత్త. దేవుని వాక్యంలో చూస్తానండి, ద వర్డ్ ఫర్గివ్. ఈ మాట చూస్తే చాలాసార్లు ఈ మాట రాయబడి ఉంటుంది, క్షమించు, క్షమాపణ. గ్రీక్లో ఈ మాట చూసినప్పుడు ద వర్డ్ ఫర్గివ్ ఒకే మాట వస్తుంది. ఏంటి తెలుసా? రిలీజ్. వదులు. దేవుడు అంటాడు వదిలే. నువ్వు వదలలేదనుకో చివరికి నరహత్య. నువ్వు ప్రారంభంలో ఒక అఫెన్స్ వచ్చింది, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే, నువ్వు అనుకుంది చేయలే, ఫర్గివ్, లెట్ గో, రిలీజ్, వదిలే. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని విషయాలు మీ జీవితంలో ఎత్తి పెట్టుకున్నారు మైండ్లో చేదుల్లాగా వదలకుండా? ఎన్ని విషయాలు మీ జీవితంలో మనుషులు అన్న మాటలు, నన్ను అంటారా, వదిలే, నన్ను ఇలా చూస్తారా, నన్ను ఇలా చేస్తారా, నాకు ఇట్లా మాట్లాడతారా, నాకు ఇది చేస్తారా, లెట్ గో. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది మనుషులు అన్న మాటలు మీ హృదయంలో కట్టిపెట్టుకుని దాచిపెట్టుకుంది? ఏంటి అది చేదైన మాటలు మనుషులపైన పగబెట్టేది? ఎవరిని చూస్తానా అసహ్యమా? ఎవరిని చూస్తానా ఇదా? యు హావ్ టు రిమెంబర్, దేవుడు అంటున్నాడు థౌ షల్ నాట్ కిల్. కానీ యేసు ప్రభు అంటున్నాడు, యు సే అ ఫూల్, యువర్ అ మర్డర్. యు హేట్, యువర్ అ మర్డర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే పక్కబెట్టుకోవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. వారు నా గురించి అంత మాట్లాడారండి, వదిలేయి. కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు, కెన్ యూ ఫర్గివ్, తెలియక మాట్లాడారు, వదిలేయి. మనంతా ఏంటి తెలియదు, మనంతా బ్రతకలేదు, మన జీవితాలు మన పోరాటాలు వాళ్ళకి తెలియదు, వదిలేయి. కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారు, మనతో బ్రతికిన వాళ్ళే. ఎందుకు మాట్లాడతారు? మనల్ని గాయపరచాలనే మాట్లాడతారు, మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడతారు, మన బాధ మనలో కోపం రేగాలని దాన్ని బట్టి మనం పాపం చేయాలని మాట్లాడతారు. బట్ కెన్ యూ ఫర్గివ్, క్షమించగలరా? క్షమించాలనేదే దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చూస్తాం, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మేము అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము, ద మెజర్. ఎంతగా క్షమిస్తున్నావు? మమ్మల్ని క్షమించు, మా అపరాధాలను క్షమించు. If you don't forgive, don't ask God for forgiveness. Lord, I'm sorry. No, forgive jaila. Devudu account clear antada. Edukada manam chuste Yesu Prabhu akade upamanam cheptadu. Oka dasudu tana yajamaniki ento appu unnadu anta. Ippudu aa digits anni udilayindi. Adilo chuste enno konni hotel annattu untadi. Anta appu unnadu anta tana yajamani daru vachi, sorry yajamani, naaku pillalu unnarayya, nannu kshaminchayya, nenu sorry annante యజమాని ఏం చేస్తున్నా, ఓకే డన్ క్లోజ్ ఫర్గివెన్ అంటాడంట. వీడెళ్ళి వాడు దాసుడు అంటే ఆ దాసుని దాసుడు చిన్న అప్పు ఉన్నాడంట, చిన్న రుణం ఉన్నాడంట. నువ్వు ఇస్తేనే కానీ నేను వదిలిపెట్టదు. నా ఆడు అదే అడుగుతాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నారయ్యా, నాకు కట్టలేదు, నాకు సహాయం లేదని తీసుకెళ్లి జైల్లో ఇస్తాడంట. ఆ మాట యజమాని దగ్గరికి వస్తాడంట. యజమాని దగ్గరికి వచ్చినప్పుడు ఎవడైతే ఆయన రుణం ఉన్నాడో మళ్ళీ పిలిపిస్తాడంట. ఏ ఫర్గివ్ అన్నావు కదా, సర్లే అన్నావు కదా, కొట్టించాను అన్నావు కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఏం చెప్తున్నాడు? నువ్వు యేసు ప్రభు దగ్గర వచ్చి దేవా సారీ అని చెప్పి బయటికి వెళ్ళి పట్టావా, దేవుడు అంటద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మొత్తం అంతా కలిపేస్తా, పోయించారని కొంచెం కనికరిద్దాం అనుకున్నాను, ఈసారి అలా కాదు, నీ జీవితకాలంలో నువ్వు కడతానే కానీ బయటకు వస్తాను లేదా అని వేసాడు లాప్టికి. ఆ ఉపమానాలు అందరూ చూస్తావు, అంటే ఇంక జీవితకాలంలో ఎప్పటికి విడుదల లేదు. If you don't forgive, listen to this principle. ఈ సంవత్సరంలో మనుషులు బాధ పెట్టేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు, ఏంటి అపరాధ భావంతో చూసేవారు ఉంటారు, నిన్నంటే కుళ్ళు పడేవారు ఉంటారు, అసూయ పడేవారు ఉంటారు. బట్ కెన్ యూ ఫర్గివ్? నీవు వారిని క్షమించేది నీ మేలు కొరకు, నీవు వారిని క్షమించేది నీ మంచి కొరకు, నీవు వారిని క్షమించేది నీవు వర్ధిల్తం కొరకు. ఎక్కడ మీ హృదయంలో ఎవరి మీద నా ద్వేషము కోపము పగ ఉందా? బికాస్ దేవుడు అక్కడ తెలియజేస్తుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామో, ఫర్గివ్నెస్ లీడ్స్ టు లవ్. నీవు క్షమించగలిగితే నువ్వు ప్రేమించగలిగే వ్యక్తివి. నీలో క్షమాపణ లేకపోతే నీలో ప్రేమ లేదు. ఈరోజు చాలామంది ఎక్కడో బయట అక్కర్లేదండి, ఇంట్లోనేనంటే, ఇంట్లోనే భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తండ్రుల మీద, తల్లి మీద పగబెట్టారు. వాళ్ళ మొహం నేను చూడ్నాం, వాళ్ళు నాకు ఏం చేశారు నేను చూడ్నాం, నేను చావు బ్రతకలేను, పట్టించుకోలేదు. కెన్ యూ ఫర్గివ్? కెన్ యూ ఆనర్ దెమ్? వాడిని నేను చూడలేదు, నువ్వు చూస్తావా? వాడిని చేయలేదు, నువ్వు చేస్తావా? వారు చేయవలసింది చేయలేదు, నువ్వు చేయవలసింది చేస్తావా? ఇఫ్ యూ కెన్ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యూ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దే కెన్ నాట్ రిసీవ్ దర్ బ్లెస్సింగ్, బట్ యూ కెన్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. ఎందుకంటే నీ జీవితం ధన్యం అవ్వాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, నీ జీవితం ఆయన సాక్షిగా ఉండాలంటే, నీ బ్రతుకులు మార్పు చూడాలంటే దేవుడు అంటాడు క్షమించు, క్షమించు. ఎందుకంటే ఇది మళ్ళా ప్రేమ లింపుకై ఉంది. అంటిల్ యూ కెన్ ఫర్గివ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యూ హ్యావ్ లవ్. సింపుల్. విషయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఎవరి మీద ద్వేషం ఉందా, ఎవరి మీద పగ ఉందా, ఎవరి మీద బాధ ఉందా, ఎవరి మీద ఏదైనా వ్యసనాలు ఉన్నాయా, ఎవరి మీద ఏదైనా ఒకలాంటి ఆయాసం ఉందా? Has anybody spoken against you that you feel so bad? Devudu ni maata istunnadu, devudu ni paakshana unnadu, devudu ninnu aashirvadistha antunnadu. Manushudu evadu ninnu shapisthaniki? Manushudu shapala em ban chesthe? Devudu ni paakshana undi ninnu nadipistha antunnadu. Why are you feeling so bad, so offended? Manushudu anna maate nee jeevitha antam annala athiki endu bratukutho? Devudu nenu nee thodu unnanu, దేవుడు నీ తోడు ఉండాలంటే నీవు ఆయన హృదయం కలిగి ఉండాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. విల్లింగ్నెస్ టు ఫర్గివ్, క్షమించే హృదయం కలిగి ఉండాలి, క్షమించువాడిగా బ్రతకాలి, ఆయన సాక్షిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడండి ఈరోజు నీ జీవితంలో, అడగండి కరుణించాయో, కృప చూపేయా, నన్ను క్షమించు ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, నేర్చుకుంటున్నానయ్యా, నేర్చుకుంటానయ్యా, క్షమించరాని మనసు నాశనమేనండి, క్షమించరాని మనసు కీడేనండి. ఈరోజు ఇంటి వాళ్ళేంటి, బయట వాళ్ళేంటి, సొంత వాళ్ళేంటి, తెలియని వాళ్ళేంటి, అన్నీ తెలిసిన వారిని గురించి మాట్లాడటం ఏంటి, నీ గురించి ఏం తెలియని వారి మాట అంటే ఏంటి? ఫర్గివ్, లివ్ ఇన్ పీస్, లివ్ ఇన్ పీస్, ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్, ప్రార్థన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. ఈ సమయంలో నిజంగా నీవు కానీ ఇప్పుడు చేయండి, దయచేసి ఇప్పుడు చేయండి, తర్వాత లేదు ఇప్పుడు. ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమించండి. వారు చేసింది తప్పే అవ్వచ్చు, వారు అన్నది తప్పే అవ్వచ్చు, వారు జరిగించిన కార్యము లేకపోతే చేసిన నష్టము ఎంతో పెద్ద కీడ అవ్వచ్చు, బట్ స్టిల్ ఫర్గివ్, స్టిల్ ఫర్గివ్, ఫర్గివ్, క్షమించండి, క్షమించండి, క్షమించి దేవునితో సమాధాన పడండి, దేవుని క్షమాపణ కోరుకోండి. ప్రేమ ఉంటే మాత్రమే క్షమించగలుగుతాం. ఈరోజు యేసు ప్రభు కోరేదంతా అదే. అందుకని యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు నీ దేవుడు దాని తర్వాత నీ పొరుగోడు, నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో సేవించాలి. మనుషుడు గురించి చెప్తున్నాడు, నిన్న వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అందుకని దేవుడు వాటిలో రాయబడుతుంది, నువ్వు నిజంగా నీ పొరుగు వాడిని ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యక్తిని చంపవంట, ఆ వ్యక్తికి కీడు చేయవంట, ఆ వ్యక్తికి దాడి చేయవంట, వ్యభిచారం చేయవంట, నరహత్య చేయవంట, దొంగతనం చేయవంట, పొరుగు వాడిని ఏది ఆశించవంట. ఇవన్నీ ప్రేమలో ఉందండి. అడగండి దేవాన్ని ప్రేమతో నన్ను నింపయ్యా, ఈ సంవత్సరం నేను ముందుకు నీ ప్రేమతో సాగిపోవాలయ్యా, దేవా నేను క్షమిస్తున్నానయ్యా, నా పాపాలని క్షమించు ప్రభా, నా దోషములను క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా కీడుని క్షమించు ప్రభా, నా అవిదే మాటల్ని బ్రతుకుని క్షమించు ప్రభా. ఆస్ గాడ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. సమయంలో నిజంగా మీ హృదయంలో సమాధానము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు అనుగ్రహించే సమాధానం మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమాత్రం ఆయాసం ఉండనవద్దు, ఏమాత్రం పగలు ఉండనవద్దు, ఏమాత్రం కక్ష ఉండనవద్దు. నిజంగా మీ జీవితంలో తేలిక అనుభవించాలి. యూ హ్యావ్ టు ఫీల్ రైట్, రైట్ నౌ, రైట్ నౌ, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సరిగా అనిపించాలి మీకు. అపవాది బయటికి వెళ్తే ఏం చేస్తాడో తెలియదు. దేవుడి సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేయండి. ఫర్గివ్ ఆల్ ద పీపుల్ హావ్ స్పోకెన్ అగేన్స్ట్ యూ. హియర్ ఇస్ గాడ్ టు ఆనర్ యువర్ లైఫ్. మీ జీవితాలను ఆశీర్వదిస్తానికి, మీ జీవితాలను హెచ్చిస్తానికి, నీ చేతి వారిని అభివృద్ధి పరుస్తానికి, నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో వర్తలింపిస్తానికి, నిన్ను ఆయన సాక్షిగా నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఏమి చేసిన కార్యమైనా పర్వాలేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవరింగ్ ఇస్ దేవ్ డన్, ఫర్గివ్, ఫర్గివ్. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు అంటే నువ్వు నమ్మినట్లయితే చెప్పండి, ప్రభా నా హృదయాన్ని శుద్ధపరిచేయ, కడిగయ్యా, కడిగాయ, అడగండి ఏసయ్య నా హృదయాన్ని కడిగాయ, నీ రక్తంతో కడిగాయ, అడగండి ఈ సమయంలో అందరూ అడగండి ఏసయ్య నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచేసేయ, నన్ను పవిత్రపరిచేసేయ, నీ రక్తము నన్ను శుద్ధీకరించాలి, నీ రక్తం నన్ను పరిశుద్ధపరచాలి, నీ రక్తం ద్వారా నేను నీ బిడ్డగా మార్చబడుతున్నాను పరమ తండ్రి, నీ బిడ్డగా నన్ను మార్చయ్యా, క్రీస్తు రక్తము నా కొరకు వెల చెల్లించబడింది నమ్ముచున్నాను, యేసు పొందిన గాయాల ద్వారంగా నాకు స్వస్థత ఉంది, నేను దేవుని బిడ్డని ప్రకటించండి. క్రీస్తు రక్తం కడగబడిన వారైతే, ఆయన రక్తం ద్వారా వెలపెట్టి కొనబడిన వారైతే, మీరు ఆయన రక్షణను అనుభవిస్తున్న వారైతే బిగ్గరగా చెప్పండి ఆయన రక్తంలో మీరు ఏముందో. డిక్లేర్, డిక్లేర్, డిక్లేర్ హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తు అంది ఏమన్నావు? క్రీస్తు ద్వారా నీకేం అనుగ్రహించబడింది? క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడు? నువ్వేం నమ్ముతున్నావు? నీ తండ్రి, పరమ తండ్రి యావే నీ కొరకు ఏం చేశాడు? ఏం నమ్ముతున్నావు? నా కొరకు బలైన యేసయ్య నీకు వందనాలు అయ్యా, నా కొరకు వెలి అయిన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. నువ్వు పొందిన రక్తము, నువ్వు చిందించిన రక్తము, నువ్వు పొందిన గాయాల ద్వారంగా నాకు విడుదల, నాకు విమోచన, నాకు స్వస్థత. అవునండి, ఈరోజు చాలామంది హృదయాలు చేదుకున్నాయి, నీ హృదయం స్వస్థపరచబడాలంటే యేసు పొందిన గాయాలు ఉన్నాయి. మనుషులు నిన్ను గాయపరిచారేమో, మనుషులు అవమానపరిచారేమో, మనుషులు మై హర్ట్ యువర్ ఎమోషన్స్, బ్రోకెన్ యువర్ హార్ట్. కానీ ఈరోజు గాయపరిచే దేవుడు ఉన్నాడు, యెహోవా రాఫా. ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ మేక్ యూ న్యూ, హీ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్, హీ కెన్ రిస్టోర్ యువర్ మ్యారేజ్, హీ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ. వందనాలు ప్రభువా. ఈరోజు మేము క్షమించాలని, మేము నీ బిడ్డలుగా ఉండాలని, మేము నీ సొత్తుగా నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా. ఈ భూలోకం పైన నిన్ను కనపరచేవారుగా, నిన్ను మహిమపరచేవారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ చిత్తము జరిగించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. దేవా, ఇక్కడ ఉన్న మా జీవితాలను ధన్యంగా చేయి ప్రభా, దీవించబడిన నీ జీవితాలుగా చేయి ప్రభా. ఈరోజు మేము ధ్యానించిన ప్రతిగా పరమ తండ్రి, నీ హృదయాన్ని నువ్వు మాకు అనుగ్రహించిన నియమాన్ని నువ్వు మేము ఏ రీతికి ఉండాలనేది నేర్చుకుంటూ, క్షమించే హృదయంతో, ఎక్కడ అఫెండ్ అవ్వని హృదయం, అఫెన్సెస్ వచ్చినప్పుడు ఫర్గివింగ్, లెట్ గో, రిలీజ్. అదే రీతిగా మాలో ఏమాత్రము ద్వేషం లేక, పగ లేక, కక్ష లేక, కోపం లేక, పగ వంటి కోపం రాత్ లేక, దేవా నరహత్య చేయకుండా నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మా పక్షాన నీ ఉన్నావు, మా ధ్వజము యెహోవా నిస్సి, దేవా నిన్ను కలిగిన మా జీవితంలో జయమే అన్న రీతిగా సరిగా బ్రతికే బ్రతుకు, మాదిరికరంగా బ్రతికే బ్రతుకు, జీవితంలో క్రియ కార్యము వర్ధలింపు ప్రాక్టికాలిటీ చూసే బ్రతుకు దయచేయమని ఈరోజు నా స్వరం ఎవరెవరంతా వింటూ నీ చేతులకు ఎవరెవరంటా సమర్పించు. దేవా నేను చేసిన తప్పు, నాలో ద్వేషం ఉండదు, నేను ఒప్పుకుంటాను, నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు అని అడుగుతున్న ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకుని నీ మహిమార్థమే బ్రతికింపజేయమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్యధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. ఇది ఇంకా ఒక ఉన్నతమైన మెట్టు మాట. ఇక నా మట్టుకు నేను జీవించను అని ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తానని. రెండవ దానంటే క్రీస్తే నాయందు, అంటే ప్రభు నాలో ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు నాలో ఉంటే, ఆయన నాలో జీవిస్తే, ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను, ఆయన శక్తిని నేను కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను కలిగి ఉంటాను, ఆయన క్షమాగుణాన్ని నేను కలిగి ఉంటాను. ఆయన వలనే నేను కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఏమవుతానంటే అలవాటు పడతాను. ఆయన నాలో ఉంటే, ఎప్పుడైతే నేను అలాగే ఆయన నాలో ఉన్నప్పుడు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తానో, నన్ను చూసిన ప్రజలకు నాలో ఉన్నది ఎవరు ఏమవుతుంది మాటండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నాలో ఉన్న ప్రభుని నేను నా చుట్టూ సమాజానికి లేక లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత, భారం దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, క్రీస్తు మన యందు నాలో జీవిస్తున్నాడా? ప్రభు నమ్ముకున్నాం, మంచిదే, రక్షణ పొందాం, మంచిదే, కానీ క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడా? ఆయన జీవించాలి అన్నట్లయితే, ఆయన మాత్రమే ఉండాలన్నట్లయితే, ఆయనకు అయిష్టమైనవి కూడా మనలో నుండి అవలమని ముందు బయటికి వెళ్ళాలంతే. ఆయన మనలో నుండి అవన్నీ బయటికి వెళ్ళనంత వరకు ఆయన రారు. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే, నేను లోపలికి వచ్చి వానితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం, అంటే సహవాసం చేస్తాం. అంటే ఆయన లోపలికి రావాలన్నట్లయితే మన హృదయ ద్వారాన్ని మనం ఏం చేయాలి? వాటన్నీ తెరవాలి. ఆయనకి ఇష్టం లేని వాటి అన్నింటి కూడా మనం బయటికి తీయాలి. అవన్నీ ఉంచుకొని ప్రభు రా అంటే ఆయన రాడు మాటండి. అనగండి, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడు తప్ప ఇంకేది లేదని, ఆయనకి చందనం ఏవి కూడా నాలో లేవు, ఆయన ఒక్కడే నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచించేద్దాం. రక్షించబడిన ఒక విశ్వాసగా మనం ఎంతమంది ఆ మాట చెప్పగలం? క్రీస్తే నాయందు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు నా లోపల అని ఎంతమంది చెప్పగలం? చాలామంది చెప్తారు ఆయన నాతో ఉన్నాడు అంటాడు, కానీ ఇంకా కొంతమందికి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, క్షమించలేని గుణాలు అన్నీ లోపల ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు లోపల? అంటే అవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేడనమాటండి. ఆయన ఉన్నట్లయితే ఆయన వల్ల మనం అందరినీ కూడా ఏం చేయగలం అంటండి? ప్రేమించగలం. ఆయన వల్ల అందరినీ కూడా క్షమించగలం. అంటే ఒక విశ్వాసగా ఈ దినాన్ని క్రీస్తే నాయందు జీవించే ఒక అనుభవం కలిగేటువంటి ఒక భక్తి జీవితంలోకి మనం వచ్చామా? ఆయనే నాలో ఉన్నట్లయితే ఆయన చెప్పాడు యోహాను సువార్తలో కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, మీరు నాయందు మీ అందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరేం చేస్తారు? ఫలిస్తానని చెప్పాడు. కానీ ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అనేటువంటి అనుభూతిని మనం, అంటే నాలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం అసలు ఎంతమందికి ఉంది? అవునండి, ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది అసలు ప్రభు నాలో ఉన్నాడు అని? నాలో ఉన్నాడు అంటే నేనేం చేస్తానండి? ధైర్యంగా బ్రతుకుతాను కదా, నేను నమ్మిన వాడిని, నేను ఎరుగుదను కనుక నేనేమన్నాడండి? సిగ్గుపడి అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్నాను అన్నారు, కానీ ఆయన గురించి నిలబడడానికి, ఆయన గురించి చెప్పడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఆయన ఉన్నాడా లోపల? నిజంగా ఆయన ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవే? నిజంగా నువ్వు ఆయన ఉన్నట్లయితే భయపడవే? ఆయన పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని మనం కలిగి ఉంటాం కదా ఆయన ఉన్నట్లయితే. ఆయన ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణమైన శక్తిని కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయగలం చెప్పండి? కలిగి ఉండగలం కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు అవన్నీ మన జీవితంలో మనం అనుభవిస్తాం అంతే. అందుకనే పౌలు ఫిలిప్పీకి రాస్తూ ఫిలిప్పీలకు ఒక మాట చెప్పాడు. చూడండి ఫిలిప్పి పత్రిక 4:13 చూడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును, అంటే ఆయన ఉన్నట్లయితే ఆయన బలాన్ని బట్టి మనం దేన్నైనా ఈ భూమి మీద చేయడానికి దేవుడు మనకేం చేస్తామండి? సహాయం చేస్తాడు.

0: అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతిదానిని జయించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి? శక్తిని ఇస్తాడు అన్నమాట. ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ దేవుడు కోరిని భక్తి చేయలేకపోవడం కారణం ఏంటి? ఒక శక్తివంతమైన భక్తి జీవితం జీవించలేకపోవడం కారణం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకలేనటువంటి బ్రతుకేంటి? అర్థం లేదు. ఇక్కడ అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. అంటే నా జీవన శైలి ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఆయన కొరకే బ్రతికే బ్రతుకుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు, ఆయన శక్తితో నేను ఏదైనా చేయడానికి ఈ భూమి మీద దేవుడు నాకేం చేస్తున్నాడు, కనుక నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము. ఎంతమంది అలాంటి బలవంతుడైనా శక్తివంతుడైనా పరిశుద్ధుడైనా ఆ ప్రభువుని కలిగి అంతరంగా జీవితంలో ఆయన కోరినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించేద్దాం. రక్షించబడడం ఒక ఎత్తు, రక్షించబడిన మనము దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. రక్షించబడ్డాక మనం ఏం చేయలేదు. రక్షించబడడానికి కేవలం ఆయన అందు విశ్వాసం మాత్రం ఉంచుంతే, రక్షణ కొరకు చేయవలసినంత ఆయన సిలువలో ఏం చేశారు, మన కొరకు చేసి ముగించారు. కానీ రక్షించబడిన మనము, ఆయనను అంగీకరించిన మనము ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి ఖచ్చితంగా. అంతే, ఆయన కోరిన భక్తిని మనం చేయాలంతే. అందుకన్నాడు ఇక్కడ జీవించేది నేను కాదంటున్నాడు. రెండవదిగా క్రీస్తే నాయందు. కానీ ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన శక్తి, ఆయన బలము నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభు కొరకు నిలబడి ఒక నమ్మకమైన విశ్వాసమైన భక్తి జీవితాన్ని చేయగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆయన నాలో ఉన్నట్లయితే నేను తప్పకుండా, లేక నీలో ఆయన ఉన్నట్లయితే నీవు తప్పకుండా అలాంటి భక్తి చేయడానికి ప్రభు మనకి ఏం చేస్తా చెప్పండి, సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన లేని జీవితం అనుకోండి మనం ఏం చేయలేం. ఎందుకని చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కానీ ఎంతమంది ప్రభుని రక్షగా అంగీకరించే మనము ఆయనను మాత్రమే మన అంతరంగములో సజీవుడిగా కలిగి ఉండే అనుభవపూర్వకమైన భక్తిని చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన మాత్రమే ఉండేటట్లుగా. ఎందుకంటే ఆయనకు అయిష్టమైంది ఏదైనా చేస్తాం అనుకోండి, అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆయనే వెళ్ళిపోతాడు ముందు. ఆయన మాత్రం ఉండాలంటే ఏ అపవిత్రమైన పని మనం చేయడానికి వీలు, ఏ పాప సముద్రమైన జీవితాన్ని జీవించడానికి వీలు, ఏ అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి వీలు లేదన్నమాట. ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండగలడు, లోపల ఉంటాడు. కనుక క్రీస్తే నాయందు ఏం చేస్తున్నాడు, జీవించుచూ ఉన్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కలిగి దేనైనా చేయగలంటున్నాడు. చూడండి, ప్రభు నమ్ముకొని కూడా కొంతమంది మాట్లాడుకోరు, అది ఇంకా క్రైస్తత్వం ఏంటి అసలు? ప్రభుని నమ్ముకున్న వెంటనే మన జీవితంలోని ఏమి రావాలంటే క్షమాగుణం రావాలి అంతే. ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డ అయ్యాను, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా అయ్యాను. కనుక ఆ ప్రేమ క్షమాపణతో నేను నింపబడాలి. అది నాలో నుండి ఇతరులకు కూడా నేను అందించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను నిన్ను ప్రేమించాడు, నువ్వు ఇంకొకరిని ప్రేమించు అన్నాడు. నేను నిన్ను క్షమించాడులో నీ ఇంకొక వ్యక్తిని క్షమించు అన్నాడు. కనుక క్రీస్తే నాయందు జీవించినట్లయితే నేను దేనైనా చేయగలను. ఈరోజు కొన్ని చేయడానికి కొంతమందికి ఎలాగుంటుంది, అవడం లేదు, నా వల్ల కాదంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తే జీవించే జీవితం లేదు. లోకం, పరిస్థితులు, ఇష్టాలు, వీటన్నిటితో కూడా కలిసి ఏదో భక్తి చేయాలని ప్రయత్నం చేయడం వలన కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోతున్నాయి కొంతమంది జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించున్నాడు కనుక ఆయనను బట్టి నేను దేనినైనా సమస్తాన్ని చేయగలుగుతా, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ప్రేమించగలను. నా అసాధ్యాన్ని నేను సాధ్యంగా చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మాత్రమే నాలో ఏం చేస్తున్నాడు, తన సర్వ పరిపూర్ణత నాయందు ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రేమ తో ఆయన నన్ను నింపి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి నాకేమవుతుంది, సాధ్యం. కనుక ఒక విశ్వాసి క్రీస్తు మాత్రమే తన అంతరంగ జీవితంలో నివాసం చేయగలను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు మనం దేనినైనా కూడా చేయడానికి దేవుడు మనకేం చేస్తాడన్నమాట, అంటే మనకి అసాధ్యమైనది లేకుండా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన ఎలాంటి భక్తి మనం చేయాలని కోరుకున్న ఆ భక్తి చేయడానికి ప్రభువే మనకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. ఎప్పుడంటే క్రీస్తే నా యందు జీవించుచూ ఉన్నాడు. మూడవ మాట ఏం చెప్తున్నాడు అక్కడ, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అంటున్నాడు. రక్షించబడకముందు ఒక జీవితం ఉంది కదండి, రక్షించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. రక్షణ పొందక ముందు ఎవరి కోసం జీవించాడు? మతం కొరకు, సమాజం కోసం, తన యొక్క ప్రతిష్టత కొరకు బ్రతికాడు. కానీ ప్రభువు రక్షించిన తర్వాత ఇప్పుడు నన్ను రక్షించిన ఈ శరీర సంబంధమైన జీవితం అన్నాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనం జీవించే జీవితము దేవునికి మహిమార్థమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడం అనేది దేవుని కృప. అయితే ఆ వ్యక్తి పట్ల, ఆ జీవితం పట్ల దేవునికి ఏముందమాటండి, ఒక ఉద్దేశం ఉంది. ఆయన నాకు నన్ను ఒక పని కొరకు, లేక ఆయన ఒక నా చిత్తం కొరకు, ఆయన ఉద్దేశాన్ని నన్ను జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు నన్ను ఏం చేసామంటే ఈ భూమి మీద రక్షించాడు. కనుక ఈ నేను ఈ శరీరమందు జీవించే జీవితం నా కొరకు కాక, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కాక, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను ఏం చేస్తాను, ఈ భూమి మీద జీవించుచూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తత్త నా మన జీవితాన్ని గురించి ఎంతమంది అలాగ ఆలోచిస్తాం, నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం ప్రభు కొరకే జీవించాలి, ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో నన్ను, పాపినైన నన్ను, నిన్ను ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కాచి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఈ భూమి మీద మన జీవితంలో ఆయనకేముందన్నమాట, ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దాని కొరకు మనం ఏం చేయాలన్నమాట, బ్రతకాలి. అంటే నా పట్ల దేవునికి ఒక సంఘం, యెషయా భక్తుడు అంటాడు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అంటాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనము దేవుని మహిమ కొరకు ఏం చేయాలన్నమాటని, ఒక జీవితాన్ని జీవించాలి. అంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, లేక నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఏమవ్వకూడదన్నమాట, అవమానపరచబడకూడదు, లేక దూషించబడకూడదు. ఆ విషయంలో మనం ఈ జీవితంలో ఏం చేయాలన్నమాట, జాగ్రత్త పడాలి. అంటే ఈ జీవితం ద్వారా దేవునికి ఏం కలగకూడదన్నమాటని, అవమానం కలగకూడదు. అలాంటి ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. అంతేగాని శరీరంలో ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, లేకపోతే లోకంలో ఉన్నాను, కనుక నేను అలా బ్రతుకుతానంటే అర్థం లేదన్నమాట. యేసు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే అందరిలాగా మనం బ్రతకడం కోసం అని కాదు, ఈ జీవితం కూడా భూమి మీద ఆయన మహిమ కొరకు మనం ఏం చేయాలన్నమాటని, జీవించాలని. అందుకని ఆయన మనకు ఒక పరిధిని ఏర్పాటు చేసి మన పరిధిలో మనం ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఒకవేళ మన కుటుంబంలో రక్షించాడు అనుకోండి, మన కుటుంబం మధ్య ఆయనకు మహిమాధమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించుకోవాలి. మనం ఉన్న సమాజంలో మనం దేవుని మహిమ కొరకు జీవించి మన సమాజంలో కొద్దిమంది అయినా మనం ప్రభు కొరకు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. కనుక మనల్ని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది. దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట, నెరవేర్చడం కోసమే ఈ జీవిత బ్రతుకును గురించి జాగ్రత్త వహించి. కనుక నన్ను బట్టి, నిన్ను బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా ఏమకూడమంటే దూషించబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో నిన్ను నన్ను ఏం చేశామట, రక్షించే. కనుక మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో, మన నివాసం చేసిన ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ఈ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? రక్షించబడ్డాం, మనం ఏం పరలోకంకి వెళ్ళిపోలేదు. రక్షించబడినప్పటికీ మనం ఎక్కడ ఉన్నామట, ఇంకా పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను అధికారం చేత నడిపించబడుతున్న లోకంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ శరీర జీవితాన్ని గురించి కూడా మనం ఏం చేయాలన్నమాట, జాగ్రత్త వహించాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట రాసి చూడండి, 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోన్న పరిశుద్ధాత్మక ఆలమే ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అంటే ఈ శరీరం మంద కాదు, ఈ శరీరాన్ని మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించే కారణం ఏంటంట, విలువ పెట్టి ఆయన ఏం చేశాడు, ఈ దేహాన్ని కొనుక్కు అంటే శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు శిలువలో. కనుక ఇప్పుడు ఈ దేహముతో, ఈ దేహ సంబంధమైన జీవితంతో మనం దేవుణ్ణి ఏం చేయాలి, ఈ భూమి మీద మహింపరచాలి. అంటే నేను చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని ఈ శరీర జీవితంలోని జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, ఇక నేను జీవించే ఈ శరీర జీవితాన్ని నన్ను ప్రేమించిన దేవుని కొరకే నేను ఏం చేస్తాను, తీస్తా. కారణం ఏంటంటే నేను అలా బ్రతకాలనే దేవుడు నన్ను ఏం చేశాడు, తను శిలువ మరణాన్ని పొంది ఈ దేహాన్ని ఆయనకు మందిరంగా ఉండడానికి ఏం చేశాడు, కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలి. కనుక ఈ దేహాన్ని రక్షించబడిన తర్వాత దేవుని మందిరంగా కాపాడుతూ ఈ దేహ సంబంధమైన జీవితంలో మనం చేసే ప్రతిది కూడా దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం భక్తి చేయడానికి అలవాటు పడుతున్నామా, దాని కొరకు ప్రయాస పడుతున్నామా, అలాగే దీన్ని భద్రం చేస్తున్న దేవుని మందిరంగా ఏ మాలిన్యము దీనికి అంటకుండా, ఏ పాపం దీనిలోనికి జ్వరబడకుండా, ఇది దేవుని మందిరమని, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా జీవితం దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా ఆయుష్ దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని నమ్మి ఆయన మహిమ కొరకే ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడుతున్నామా, లేక దేవుడిచ్చిన ఆయుష్ లోకం కోసం మన ఇష్టాల కోసం జీవించి ఒకవేళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో. కానీ పౌలు భక్తుని అంటున్నాడు, నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను, జీవించుచున్నాను. నాలుగవదిగా మనం చూసినట్లే అక్కడ చెప్తున్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చూడండి, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడే క్రీస్తు విశ్వాసం వలన నేను జీవించుచు ఉన్నాను. అంటే దేని కొరకు జీవిస్తున్నాడు మాట, ఇప్పుడు యేసునందు తను రక్షించిన యేసునందు విశ్వాసం వలన ఇప్పుడు తన విశ్వాసం తను ఏం చేయాలంటే పరిపూర్ణతలోనికి నడిపించాలి. అలాంటి విశ్వాసమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనం ఏదో ఆయన దేవుడు ప్రభు రక్షకుడు నా కష్టాలు బాధలు తీసాను అక్కడ ఉండడం కాదు, ఆయన పరిపూర్ణతలోనికి ఆయన సమరూపంలోనికి ఆయన సంపూర్ణతలోనికి మనం ఏం చేయాలంటే మార్చబడుతూ కొనసాగుతూ సంపూర్ణం అవడానికి సాగిపోవాలంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు మనం రక్షించింది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండడం కోసం కాదు, రోజు రోజుకి మనము ఆ పరిపూర్ణతలోనికి లేక ఆయన సంపూర్ణతలోనికి ఆయన చిత్తంలోనికి మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలి. కనుక అన్నాడు, ఆయన నన్ను ప్రేమించి నన్ను కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే జీవించుచూ ఉన్నాను. అందుకనే పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చక్కగా రాశాడు. చూడండి అది కూడా మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1:7 చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, దేవుడు తన బిడ్డలను రక్షించిన మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలోకి పంపించి తన ఆత్మతో ప్రతి వ్యక్తిని కూడా నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆత్మ పూర్ణులై ఉండు అన్నాడు. దేవుని ఆత్మ ఎలాంటిది ఇచ్చాడు అంటున్నాడు అక్కడ, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకు మాట అంటే ఒక శక్తివంతమైన భక్తి జీవితాన్ని భూమి మీద దేవుని మహిమ కొరకు చేయడం కోసమే, లేక జీవించడం కొరకే అనేది మనకు అర్థం కావాలి. మనం పిరికివారంగా అవిశ్వాసంగా అధైర్యపడేవారంగా కృంగేవారంగా దిగజారేవారంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం. దేవుడు మనకు ఆయన ఆత్మను ఇచ్చింది ఎందుకంటే మనము శక్తివంతమైన ఒక భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద ఏం చేయాలంటే జీవించడం కొరకు అనేది మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చే మాటలు కూడా చూద్దాం. చూడండి, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవాయుండు. అందుకని ఏమంటున్నాడండి, దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు, కానీ పిరిగితనం అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఆయనను గూర్చి చెప్పడానికి ఆయన శ్రమలలో పాలివాడయడానికి ఏం చేయదు, సిగ్గుపడకుండా ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఏ ప్రభునందు విశ్వాసం జో ఆ ప్రభుని గురించి చెప్పడానికి, ఆ ప్రభు నామ మహిమార్థమే ఒకలేదన కష్టం బాధ వస్తే దాన్ని సహించడానికి జయించడానికి ప్రయాసకున్నటువంటి ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు పడుతున్నామా? అలాంటి ఆ జీవన శైలి మనం అలవర్చుకుంటున్నామా? ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోలే అనే ఎందుకు పనికిరైన ఒక భక్తిలోనే మనం ఉండిపోతున్నాము. ఆలోచించండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహాలు ఇచ్చాడు పిరికితనం ఇవ్వాలి. కాబట్టి నన్ను గూర్చి కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు ఏం చేయొద్దు, సేపడు. ఆయన శ్రమలలో పాలివాడాయి ఉండు అన్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకు ఏదైనా సరే అనుభవించగలిగిన ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వేం చేయమంట, అలవాటు పడు. దేవుడు నమ్ముకున్నా కానీ అన్నీ నాకు మంచి, లేకపోతే నేను అనుకున్నవే జరగాలని కాదు. ఒకసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మన జీవితంలో ఏదో కష్టం అనేది రావచ్చు, కానీ దానిలో కూడా మనం పాలివారమై ఏ ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో ఆయన కొరకే బ్రతికే ఒక బ్రతుకు లేక జీవితాన్ని అలవర్చుకుంటున్నామా, అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఎందుకంటే నన్ను ప్రాణాన్నే పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు, ప్రేమించి రక్షించి కొనుక్కున్నాడు. కనుక ఇప్పుడు నేను ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏం చేయాలన్నమాటని జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంతే. అతడు వెనుగు తీసినలా అతని ఆత్మ ఎందు నాకు ఏమి లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. కనుక దేవుని సంతోషపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఇంకా కొంత చదువుదాం ఆ మాటలు. 9వ వచనం చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచున్న ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి. చూడండి ఏంటండి, తన మన క్రియలను బట్టి కాకుండా, మన మంచి కాదు లేక మన క్రియలు కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి. అంటే దేవుడు ఒక సంకల్పముతో మనల్ని ఏం చేశాడమాటండి, రక్షించారు. ఒక పని నిమిత్తం ఆయన మనల్ని రక్షించారు అని మనం తెలుసుకొని ఆ పని కొరకే, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మనం ఏం చేయాలి, భూమి మీద బ్రతకడానికి అలవాటు పడాలి. యోహాన్ సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను ఏం చేశాను, మహిమ పరిచయం అట. మనం చెప్పగలమండి అలాగా నా జీవితాన్ని గురించి మనం జీవిస్తే మనం చెప్పగలం అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను ఆయన కొరకే జీవిస్తూ ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక ఆయన సంకల్పాన్ని బట్టి తప్ప మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని రక్షించింది లేక ప్రేమించి. ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన వ్యక్తిగతమైన జీవితాలలో ఏం చేయాలంటే నెరవేర్చిన కొరకు, అంటే మనం ఆయన బిడ్డలంగా, ఆయన విశ్వాసం ఉంచిన వారంగా ఆయన ప్రేమను, ఆయన క్షమాపణను, ఆయన శక్తిని మనం ఈ లోకానికి ప్రచురించేవారంగా, సాక్ష్యం ఇచ్చేవారంగా మనం ఈ భూమి మీద బ్రతుకుట కొరకే దేవుడు మనల్ని రక్షించాడు అనేది మనకు అర్థం కావాలి. సరిగా అంటున్నాడు ఆయన, ఆయన తన సంకల్పము చొప్పున మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు ఏమంటున్నాడండి, పరిశుద్ధమైన పిలుపు, అంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎవరు మనం ఎవరు అండి, పాపులమైన మనం, నీచులం, దౌర్భాగ్యం, దేవుని పేరు కూడా అసలు ఉచ్చరించడానికి అవకాశం లేనటువంటి దౌర్భాగ్యమైన మనలను ఆయన తన ప్రేమతో, ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి రక్షించి ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచి అన్నాడు, నీవు నా కొరకు ఈ భూమి మీద ఏం చేయాలన్నమాట, జీవించు. కనుక పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఇక్కడ, నేను దేవుని గురించి కానీ ఆయన శ్రమల గురించి కానీ సిగ్గుపడకుండా నేను దానిలో పాలివాడనే ఉండేటట్లుగా నేను ఏ ప్రభునందు విశ్వాసం ఉంచినో ఆయనను బట్టి జీవించడానికి నేను ఏం చేశానమాట అండి, అలవాటు పడ్డాను. అందుకనే యాకోబు భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు, చూడండి అది కూడా మనం చూద్దాం. యాకోబు భక్తుడు రాస్తూ ఒక విశ్వాస జీవితాన్ని గురించి 12వ వచనంలో ఒక మాట ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. చూడండి, శోధనలు రావు అని ప్రభు చెప్పలే కదండి, కష్టాలు రావు అని ప్రభు చెప్పలే, కానీ ఏమన్నాడు, దాన్ని నిలిచి దాన్ని జయించిన వాడు ధన్యుడు. వానికి ఏముందండి? జీవ కిరీటం. చూడండి, సిలువతో ప్రారంభమైంది ఒక విశ్వాస జీవితం. ఆ సిలువ మరణ పునరుద్ధానం మన వ్యక్తిగతమైన జీవితంలో అది మనకు ఒక పునాది ఆత్మీయ జీవితానికి. ఆ పునాది వేసుకున్న మనము దాని మీదనే నిలబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి, ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుచు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందగలిగిన భక్తి ఈ భూమి మీద ఉండగానే మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
1: మా అడ్రస్ శ్రీమతి జాయ్స్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

0: సింఫనీ గాస్పల్ టీం సమర్పిస్తున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనల క్యాసెట్ నీ చరణములే. ఆంధ్ర క్రైస్తవ కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి గారు క్రైస్తవ సంఘానికి దేవుడిచ్చిన వరం. తాను అనుభవించిన క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని తన సేవ ద్వారా, రచనల ద్వారా చవిచూపించి అనేకులను క్రీస్తు చెంతకు నడిపించి సంఘాన్ని ఉత్తేజపరిచిన సువార్తికుడు, కాపరి, నాయకుడు, గాయకుడు, శ్రమబాధితుడు యేసయ్య ప్రియ శిష్యుడు చౌదరి గారు. ఈయన పాటలు వాక్యానుసారమైనవై ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఉంటాయి. సుప్రసిద్ధమైన ఈయన పాటలలో కొన్నింటిని సరి అయిన రాగాలతో ఏఆర్ స్టీవెన్సన్ మధుర సంగీతంలో మిమ్మల్ని ఆనందింపజేసేలా, మీకు మేలు కలిగేలా రూపొందించి అందిస్తున్నాం. వినండి నీ చరణములే.
1: ఇస్రాయేలీల ఇహకానాను యాత్రకు ఎన్నో అవరోధాలు, అలాగే పరమకానానుకు ప్రయాణించు మనకు ఎన్నో ఆటంకాలు. అయినా విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు ఈ విశ్వాసపు ప్రయాణములో వీగిపోగా సాగిపోదాం.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

ఇంతవరకు మీరు విన్న యేసయ్య పాదాలను స్పృశించే ఈ గీతాలు మీ హృదయాన్ని కదిలిస్తే వెంటనే మాకు ఓ ఉత్తరం వ్రాయండి. మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు ఉత్తరం వ్రాస్తాం. మా కొరకు ప్రార్థిస్తారు కదూ. మా అడ్రస్: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501. మా అడ్రస్ మరోసారి: ది గలిలే మిషన్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, నంద్యాల 518501, ఏపీ, ఇండియా.

రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

బాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

యేసయ్యతో స్నేహం చేసి ఆయన సేవ చేసే ఆయన సేవకులకు శ్రమలు తప్పకుండా వస్తాయి. ఎన్ని వచ్చినా అవి యేసయ్య ప్రేమ నుండి మనలను వేరు చేయలేవు.

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం.

పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కులోంచి పడతా ఉంది. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యవుతా ఉన్నారు శ్మశానంలో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతా ఉంది. ప్రియులరా నేను 1 గంటన్నరా పావు దగ్గర 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతా ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్లి కప్పెట్టాలి గనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. మాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు కానీ మీకు అర్థం అవడం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి నేత పని మీదే ఆధారపడి నేత పనిని కొనసాగిస్తూ అలాగున మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 కష్టపడేవారు. ఈ 14 పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువుతో మేము బాధించబడతా ఉండేవాళ్ళు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టిది, ఉప్మారా అంటే నిజమే కామలని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ మా జీవితాన్ని మా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా మేము సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగల సమయంలో ఈ యొక్క నేత నేర్పించుకునే సావుకారులు కాస్త కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే మగ్గం అంతా ఇప్పి కాళ్ళలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడువు అని మగ్గాన్ని ఆరాధించేవాళ్ళు. కానీ మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు, పూజించిన నాళ్ళు మా జీవితాలు బాగుపడలేదు, మా కరువు తీరలేదు, మా పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా కష్టపడుతూ ఉండేవారు. మా ఊరికి 7 దూరంలో దగ్గులూరు అనే ఊరుంది. అది భీమవరం నుండి పాలకొల్లు వెళ్తుంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలికి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి ఒక 10 వెళ్ళారు. ఆ 10 మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ డబ్బుల్ని. కారణం ఏంటంటే ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 ఇంకెక్కువ అంటే 50 ఉండేది. కానీ 300 చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపడిపోతూ, అయ్యా ఈ 10 పనిచేసినందుకు ఇచ్చారా, లేకపోతే ఏంటండి డబ్బులు అంటే, లేదు లేదు రోజుకు 300 ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. ఆ మాటలకి మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 7 కావస్తా ఉంది. ఆ మాత్ర దూరంలో 5 ఆ టైం అవుతుంది. ఆ మాత్ర దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికంట వచ్చి మా నాన్నగారు అడుగుతున్నారు, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకనంటే మా చేతికి 10 ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచిని పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు, ఏమంతా ఇట్లు కని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజు నా విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది.
ఐదుగురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికింది కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా జాగ్రత్తగా తినండిరా అంటుంటే ఓ పక్క మా కన్నీళ్ళు ఆగట్లేదు. కారణం ఏంటంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే ఈ అన్నం దొరికింది, రోజు ఇలాగే దొరుకుతుందా అని దుఃఖమాక ఆ ప్లేట్లోనే మా కన్నీళ్ళు పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ అనుకుంటా ఉన్నాం ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని చాలా ఆశపడ్డాం, చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం, సంబరపడ్డాం. కానీ ప్రియులారా, ఆ ఆశ సంబరం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మూడునాలు ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకనంటే ప్రియులారా, మా నాన్నగారితో పాటు తొమ్మడుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్లోంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సారా దుకాణాలు ఉండే, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ తొమ్మడుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు. మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవటం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియరా, వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి పోయిపించడం లేక పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు. కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు అయిందేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. ఎంత విపరీతంగా త్రాగేవాడు అంటే చేతిలో ఉన్న డబ్బులను అక్కడే చల్లా చెదురుగా జల్లేసేవారు. అక్కడున్న ప్రియులరా అందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. మా నాన్నగారికండి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే ఎదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవాడు. అలా పడిపోయిన సమయంలో రాయికుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయికుదురు వెళ్ళివచ్చు వారు ఎవరుంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడని మా మేనత్త చెప్తే మా మేనత్త మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ ఎగ తీసుకుని వాళ్ళు వెళ్ళ సాయం పట్టుకొని ముందు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బిందె మీద బిందె నీళ్లు పోసి, మత్తు దిగేదాకా నీళ్లు పోసి, మత్తు దిగిన తర్వాత తల్లి నలుగురం కూర్చొని ఏడ్చేవాళ్ళం, నానా నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చావు, నిన్నటిదాకా ఆకలి ఏడ్చావు, ఈ పూట 4 రూపాయలు తెస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితి అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చేయే చెప్పేవారు, ఇదిగో నా పిల్లల మీద ఒట్టు ఇంకెప్పుడు త్రాగననేవారు. కానీ సాయంత్రానికి మరలా యథావిధిగా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ మాదిరిగా ప్రియులారా మా పరిస్థితులు మొదటి కంటే చాలా భయంకరంగా మార్చబడిపోతూ ఉన్నాయి. విపరీతంగా మా అమ్మగారిని కొట్టేవారు, ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టేసుకునేవారు. ఇలాగున్న ప్రియులారా ఒక భయంకరమైన త్రాగుబోతుగా మా నాన్నగారు మారిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత గోళ్ళ కట్టుకోమని కొన్ని డబ్బులు చేతికిచ్చారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది, అర్ధరాత్రి అపరాత్రం వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షం తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగున మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయండి. అలా గడుస్తున్న సమయంలో రాయికుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి, ఇప్పటికీ ఉంది. అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అక్కడ పనిచేసే కొంతమంది మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి, వీడు చూస్తే త్రాగుబోత అయిపోయాడు, ఈ పిల్లను చూస్తే ఇలా వదిలేశాడు, మనమే దోడు చేద్దామని చెప్పి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ కలిసి సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తి అయిపోని ప్రియులారా బంగాళాపెంకి రప్పించి మా గుమ్మాలో పెట్టి వాసాలన్నీ కూడా వేయించి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైన సిగ్గనేది ఉంటే కనుక ఈ బంగాళాపెంకి నేర్చి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగి భయంకరంగా ఇలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అన్నమాట, ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు. కానీ ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. మా కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడా కూడా డబ్బులు పుట్టలేదు. మా ఊర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సుబ్బారాయుడు గారని
ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పిస్తూ ఉండేవారు. మా నాన్నగారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1,000 రూపాయలు ఉంటే అప్పిస్తారని అడిగారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, ఏదైనా కాగితం తీసుకొచ్చావని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ప్రిలరా మా నాన్నగారు ఆ మాట అంటుందో ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అలాగ అరువు మీద కూర్చుంటే సాయంత్రం 4 గంటలకైనా పొలం వెళ్ళటాకని చెప్పి పాలతెప్పలా తీసుకుని అడుగు బయటెట్టగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, 1,000 రూపాయలు ఇప్పించండి బాబని బతిమాలతా ఉంటుంటే ఆయన అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పడ్డాక ఏ వస్తువు లేదా? ఏ వస్తువు లేదండి, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి, 1,000 రూపాయలు ఇప్పించండి అని బతిమాలతా ఉంటుంటే ఆయన అన్నారు, నీకెంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు 1,000 రూపాయలు ఇస్తాను అన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయి పట్టుకుని బరబర ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారికి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు ప్రియులు అక్కడ నిలబెట్టారో తెలియదు. మా ఊర్లోనండి మండువాలోగిలని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైనా అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగుట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు తిడతారు. పోన్లే కష్టపడితే కడుపైన నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రి పెడతారు, రాత్రి మీద మరుసటి రోజు పెట్టేవారు. ఇలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక తప్పనిసరిగా ఒక మామిడికాయ ఇస్తారు. చాలా జాగ్రత్తగా తినాలని ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఆ మామిడికాయల వైపు చూస్తుంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తాను నిలబడితే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలన్నో ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచ్చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా మా నాన్నగారు నన్ను ఒక వస్తువు తాకట్టు పెట్టినట్లుగా 1,000 రూపాయలకి నన్ను తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది, ఇప్పటికీ కూడా చాలామందికి తెలుసండి, చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుసు. పెద్ద పండగ జరుగుతుంది రాయికూతుర్లో సంవత్సరం ఒకసారి. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేలు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది, ఎందుకంటే మా అమ్మ ముఖం చూసి సంవత్సరం అయిపోయింది, తమ్ముళ్ళు చూసి సంవత్సరం అయిపోయింది, ఇంటికి వెళ్ళి సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళమనగానే చాలా సంబరపడిపోతున్నాను. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతలు బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుకంటారేమో, మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నర్సాపురం లుంగీలు నేసేవాళ్ళం, ఇలా చాలా నేసేవాళ్ళం అండి. కానీ మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు మేము నేసిన ఆ తాన్లోంచి ఓ ముక్క కట్ చేయించుకుని చొక్కా కుట్టించుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం ఎప్పుడు చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ వానర్ గారి పిల్లలవి చినుగుపోని బట్టలుంటే అవి తీసుకొచ్చి మాకు ఇస్తే అవి కుట్టుకుని తొడుక్కునేవాళ్ళం తప్ప మాకు ఎప్పుడు కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజు నా కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడిపోతూ ఇక ఒక 15-20 నిమిషాలు ఆగితే ఇంటికి వెళ్ళిపోతాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిస్తాను అని చాలా సంతోషపడతా ఉన్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు, వెళ్ళిపోమని చెప్పారు. ఇలాగే దారి మార్గం ఉంది, వెళ్ళిపోతూ ఉన్నాను.
ఆ రోజు పండగ దినం కనుక పండగ జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో ప్రిలరా, నేను వెళుతున్న సమయంలో కాస్త దూరం వెళ్ళినప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నన్ను నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, ఎలా ఉన్నారు, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంటుంటే అప్పటికైనా బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బ పట్టుకుని పక్కకు లాగి, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1,500 ఇస్తానన్నారు, రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. కాళ్ళు పట్టుకుని బతిమన్న చూడా ఏమాత్రం కనికరించకుండా, ఏమాత్రం విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వరు, పండుగ రోజు కనుక. ఒక గేదెలు పాకుంటే గేదెలు పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంది. ఓ భాగంలో నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ ఎక్కెక్కిపడి ఏడ్చేవాడిని. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగా ఆ మాటలే తలపోసుకుంటూ 8:30 వెళ్ళినోడిని దాదాపుగా పిల్లరా తెల్లవారుజా 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. ఎవరు చూసిన పరిస్థితి లేదు. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారని పిలిస్తే లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే కింద పడి ప్రిలరా ఆ రోజు నిలబడిపోయి అలా ఉండిపోయినామో తుడుస్తూ తుడుస్తూ కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్నను కాళ్ళతో తన్ని లేపుతూ ఉన్నారు. ఇలా ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తానని ఏమనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు తీసుకున్నాను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనపతోడు ఉంటుందన్నమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా 2 ముగ్గురు పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్లు కొట్టి నన్ను పైకి లేపి, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఒక పంచే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా బాకీ తీర్చుకుంటారులే అంటే ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడనే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు. రాయకూతురులో బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫోట్ల అని ఇప్పటికీ ఉందండి. ఆ కాఫోట్ల ఎదురుగుండా ఒక మట్టి దిబ్బ ఉంటే దిబ్బ మీద కూర్చొని నా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని గొళ్ళు మన ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే నా వెనక భుజం మీద ఎవరో చేయేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబో నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, యా ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు, ఏమనంటే నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నెలకు 100 రూపాయలు నీ చేతికిస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నేను కొట్టనో తిట్టిన ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా శుభ్రం చేయాలి, ఇది చేస్తే అది నేను చేస్తాను, నువ్వు ఎప్పుడు కాలేటప్పుడు ఇంటికి వెళ్ళి రావచ్చు, మీ అమ్మని తమ్ముని చూడొచ్చు అంటే చాలా సంతోషం అయిపోయి ఆ హోటల్లో పని చేయడానికి ఒప్పుకున్నాను. ఒక 6 మాసాలు పనిచేసేటప్పటికండి ప్రతిరోజు అవి కడగటమేమో ఈ చేతులన్నీ కూడా వరిసిపోయి ఏమండి పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. ఏమండి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళుకు పసుపు రాసుకుంటారో అలా కాళ్ళుకు పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా దాదాపుగా ప్రియలకు 1 సంవత్సరం చేసాక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ప్రియలు ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చానంటే మా నాన్న ఒక భయంకరమైన త్రాగుబోతండి. ఎంతటి త్రాగుబోతనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా జీవితాలు చిన్నప్పుడే చిన్న భిన్నంగా మారిపోవడానికి కారణం మా నాన్నగారు త్రాగుడే. మా జీవితంలో ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేకపోవడగల కారణం మా నాన్నగారు త్రాగుడే. ఈరోజు నువ్వు చాలామంది మాటలు వింటూ ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వారే కానీ లైవ్లో చూస్తున్న వారే కానీ చాలామంది, ఒకరి బహుశా ఈ మాటలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి చాలామంది వినబడతా ఉన్నాయి ఈ మాటలు. ఒకవేళ నేను అంటాను ఈ రాత్రి నా తండ్రి ఎలాగైతే త్రాగుడికి అలవాటైపోయి త్రాగుడికి బానిసగా మారిపోయారో అదే పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటనంటే గనక ఒకవేళ అలాగే త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికితే నా తండ్రి వల్ల ఎంత నష్టపోయానో, నా తండ్రి వల్ల ఎంత కష్టపడ్డానో,
నా తండ్రి వల్ల ఎంత శ్రమ పడ్డానో, ఈ రోజున నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ తల్లిదండ్రులు అలాగే బాధపడుతున్నారని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ చోట ఉండి వింటున్నారు నాకు తెలియదు, ఏ స్థలంలో ఉండి వింటున్నారు నాకు తెలియదు. ఒకవేళ మీకు వినబడుతుంటే, లైవ్లో వింటా ఉంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు గనక నీవు గనక త్రాగుడు మానేస్తే నీకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకరు లేరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నా చేతులు జోడించి మరి చెప్తున్నాను, ఆ త్రాగుడు మానేస్తే నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నిన్ను నువ్వు కనుక్కున్న పిల్లలు సంతోషపడతారు, నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఏ తోవలో ఉండి వింటున్నారు నాకు తెలియదయ్యా. దయచేసి త్రాగుడు మానేస్తే నువ్వు చాలా గొప్పవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియరా, నేను ఇక ఆ హోటల్ పని మానేసి తాపి పనికి వెళ్దామని చెప్పి ఏలూరు పంపులు చెరువు దగ్గర ఒక బిల్డింగ్ పని చేస్తూ ఉంటే మా ఊర్లో గుడాల రాంబాబు గారు అని ఒక ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్ళి ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి మెట్లు దిగుతున్నాను. అలా మెట్లు దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. తిరిగిపోతూ ఉంటే కింద కంట వచ్చి కింద ఆ మెట్టు మీద కూర్చుంటే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి పడుతూ ఉంది. అది ఎలా పడుతుందంటే నరం కట్ అయిపోతే బ్లడ్ ఎలా చిందుతుందో అలా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అలా వచ్చేస్తూ ఉంటే అప్పుడే మేస్త్రి గారు పనికెక్కడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చూసి అయ్య బాబు ఏంటి ఇంత రక్తం కక్కున్నాడు అని చెప్పి నన్ను ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు చూడగానే అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయాడు ఈ అబ్బాయి అని అడిగారు. లేదండి, మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందంటే. ఆ డాక్టర్ గారు అన్నారు, నేను చూడండి అయితే ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30 తీసుకెళ్లారు నన్ను. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు చాలా వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. దాదాపు 5:30 ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఈ గుండెకు ఈ దిగువ భాగంలో ఒక భయంకరమైన గడ్డ ఉంది లోపల, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడంతో ఇదంతా కూడా అది బ్లడ్ అయిపోయింది. ఇక ఇక్కడ నుండి ఇతను దగ్గినా తుమ్మినా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ పడతానే ఉంటుంది. మా అంచనా ప్రకారంగా అయితే 10-15 రోజులు బ్రతుకుతాడు, అంతకు మించి ఇతను బ్రతకడు, చనిపోతాడని చెప్పి ఆ డాక్టర్ గారు మా మేస్త్రి గారు చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయింది అంటారు. లేదు లేదు, రిపోర్ట్లు ఏమైనా మారిపోనీయేమో, ఓసారి మరలా చూడండి అన్నారు. ఆ మాటలకి డాక్టర్ గారు అన్నారు, బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదాము రాజు కంటే ముందండి ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ భాగంలో గడ్డ పగిలిపోయింది. ఆ గడ్డను మేము పరిశీలన చేసినప్పుడు అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి ఇదంతా పాడైపోతుంది, ఇదంతా పాడైపోతుంది. కాబట్టి ఇతను మా అంచనా ప్రకారంగా అయితే 10-15 రోజులు, కానీ ఎప్పుడు చస్తాడో మాకు తెలియదు, మర్యాదగా మీరు తీసుకెళ్ళిపోనని చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు వణుకుపోతూ, అలా కాదండి, నిన్నగాక మొన్న తీసుకొచ్చాను, లేని పొందిన నింద నా మీద పడుతుంది, ఒక్క 1,000 రూపాయలు మేము, ఒక 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చెప్తానంటే, డాక్టర్ గారు అన్నారు, 10,000 కాదు కదా, 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వీడికి క్యాన్సర్ రోగం అంట, ఇక్కడ గడ్డ ఏదో పగిలిపోయిందంట, వామిటింగ్స్ అయిపోతున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, కాబట్టి ఎప్పుడు చేస్తాడో తెలియదు, కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంటే, ఇక మా అమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ మొదలెట్టింది. పంచన ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టింది. మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది, కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారనుకున్నానో, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఓ పక్క ప్రియ, నేను ఏడుస్తూ ఉన్నాను ఆ మంచం మీద పడి గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను ప్రియులారా. అప్పుడు దాకా బలవంతుడు

గడిచిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, మరి ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు. ఒక బరకం ఒకటి తీసుకొచ్చి, మా అమ్మ ఇదే నా మంచం అయితే, ఇలా చుట్టూ కట్టేశారు మంచం చుట్టూ. లోపల గాలాడేది కాదు, ఊపిరాడేది కాదు, నాకు ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ అడిపోయేదేమో, విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. మనుషులు కనబడితే కాస్త ధైర్యంగా ఉండేది, కానీ ఎప్పుడైతే బరకం కట్టేశారో, ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగానే ఇక లేడు అనిపించుకున్నట్టుగా ఆ బరకం కట్టేటప్పటికి నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరన్నట్టుగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, తాతయ్య నాయనమ్మ ఉన్నారు, చాలామంది చుట్టాలు బంధువులు ఉన్నారు, కానీ అందరున్నా సరే ఆ రోగాన్ని బట్టి ఒంటరి వాడిని అయిపోయాను. ఆ మంచం మీద పడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపు వినే నాదుడు ఎవరూ లేరు, కనీసం చూడ్డానికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు. చాలా ఆశతో ఎదురు చూసేవాడిని, ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తారేమో అని ఎదురు చూసేవాడిని, కానీ ఎవరు కూడా ఏం మాట్లాడేవారు కాదు. అప్పటికే దాదాపుగా పిల్లల రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా అమ్మతో అనేవారంట, వాడికి ఏమో అన్నం తినిపిస్తున్నావు, వాడికి మందులు, ఆడికి స్నానం చేపిస్తున్నావు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, ఎందుకంటే ఆ రోగం నీకు అంటుకుంటే, ఆ మరలా నీ కొడుకులు కంటుకుంటే ఆడితో పాటు అందరూ చేస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండంటే. కనీసం మా అమ్మ చూడ్డానికి కూడా వచ్చేది కాదు, ఎలా ఉన్నాడో అని పలకరించే దిక్కు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు చస్తానా తీసుకెళ్ళి పాతి పెడదామన్న ఒక భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. సంపాదించినప్పుడు ఒరే ఇంట్లో నువ్వేరా డబ్బులు తీసుకొస్తున్నావు అనే మాటలను పడ్డాయి. ఏమండి, మా నాన్న భయంకరంగా త్రాగుతుంటే కుటుంబాన్ని కొద్దో గొప్పో పోషిస్తూ ఉంటే, ఒరే నువ్వేరా నీ తమ్ముళ్ళకి మాకు ఆధారంగా నిలబడ్డావురా అని మాటలను పడ్డాయి. కానీ రోగం రాగానే ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామన్న పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులరా, మా చుట్టుపక్కల అందరూ అనేవారు, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, నీకు ఇలాంటి రోగం వచ్చిందిరా, అసలు నువ్వు పుట్టకపోతేనే బాగుండ్రా అనే మాటలు మాట్లాడేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అదే మనుషులు అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు పెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటి వాడు మా ఇంట్లో కూడా ఎంత బాగుండ్రు అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. మనిషి యొక్క నైజం ఏంటి చెప్తానండి, మనిషి యొక్క నైజం ఏంటంటే, నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు, నీకు పేరున్నవాడివైతే ఉపయోగించుకుంటారు, నీవు గనక ఉపయోగపడేవాడివైతే అందరూ నిన్ను చాలా పొగుడుతారు, ఘనపరుస్తారు. నేను మాట చెప్పనా, నీ ఆరోగ్యం దూరం అయిపోయిన రోజున, నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, అన్నీ కూడా నువ్వు కోల్పోయిన రోజున, నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయిన రోజున, నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉండదేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. ప్రియులారా, మనిషికి మాత్రం విలువ ఉండదు. ఆ రోజున ఆ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఎప్పుడు చస్తానో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో తెలియదు, కానీ ప్రాణాల మీద మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు. ఎందుకంటే కన్నవాళ్లే చూసే ఆ చూపు నన్ను భయంకరంగా వేధించేస్తూ ఉంది. వ్యాధి కంటే వాళ్ళు చూసే చూపు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఎందుకు బ్రతుకు బ్రతకాలి? చిన్నప్పటి నుంచి నేను దైవభక్తి భావాలు కలిగిన వాడిని కనుక ప్రతి ఒక్కరిని అడిగేవాడిని, పేరు పేరును అడిగేవాడిని, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, మీరు బ్రతికిస్తే అలా చేస్తాను ఇలా చేస్తానని నా మనసుకు తోచిన ఆ పేరు తలంచుకుంటూ ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని. ఓపిక అయితే అయిపోయింది, కానీ ఉపయోగం మాత్రం ఏమీ లేకుండా పోయింది. దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయింది పిల్లరా, నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. మంచానికి మాత్రమే పరిమితి అయిపోయాను, అన్నీ మంచం మీద అయిపోతున్నాయి. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు పిల్లరా. ఇక నా జీవితంలో ఇక నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఇక రేపో ఎల్లుండో నేను చనిపోబోతున్నానన్న విషయం అర్థమైపోయింది. అంతగా నా పరిస్థితి మారిపోతూ ఉంది ప్రియులరా. దాదాపుగా అది నెల 13వ రోజు అండి. నెల మీద 10 రోజులు అయిపోయి ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులరా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన కొంచెం జాగ్రత్తగా విందాం. ఆ మంచం మీద ఎలకలుగా పడుకొని, ఈ భాగంలో గట్టిగా పట్టుకొని, ఈ బాధను తట్టుకోలేక ఇక బ్రతకడం కంటే చనిపోవడమే మేలనట్టుగా, ఎప్పుడు నేను చనిపోతానని మరణాపేక్ష కలిగిన వాడినై, ప్రియులరా మరణం కొరకు ఎదురు చూస్తూ, ఎప్పుడు నాకు చివరి గమ్యం అన్నట్టుగా ఆ మరణం కోసం ఎదురు చూసేవాడిని ప్రియులరా. నేను అనుకునేవాడిని, ఒకవేళ చనిపోతే ఈ బాధ తగ్గుతుందేమో, ఒకవేళ చనిపోతే ఈ బాధ నుంచి విముక్తి పొందుతానేమో, చనిపోతే గనక ఇక నేను ఈ బాధ నుంచి పూర్తిగా విశ్రమిస్తానేమోనని

ప్రియరా, అలాగో అనుకుంటా ఉండేవాడిని, కానీ నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ పరిస్థితి అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది. అప్పటికి దాదాపుగా నెల 13వ రోజు అండి ఆ రోజు. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు. ఆ ఆదివారం రోజున మాది మిచ్చురు కాలనీ అంట, రాయకుదురు మిచ్చురు కాలనీ అంటే అన్ని కులాల వారు అన్ని జాతుల వారు కలిసి ఉన్నది అన్నమాట. అయితే మాకు చేర్చ్ క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన మైకా గొట్టాలు మా వైపు పెట్టుండే, ఆ ఆరన్స్ ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండే. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు మరి వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే, ఈ 103వ కీర్తన 4వ చరణం ఏమని చెప్తున్నారంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. వాస్తవంగా ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినోడిని కాదండి నేను. ఎప్పుడు కూడా ఏమండి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు, మందిరం అంటే ఏంటో నాకు తెలియదు. ఏ రోజుని ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి వాక్యం అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే నాకు తెలియదు, యేసు ప్రభు దేవుడని మాత్రం తెలుసు, కానీ ఇవేమీక తెలియదు. అయితే ఆ మాట నన్ను ఎలా దర్శించిందనంటే, ఆ మాట అంతా నాకు అర్థం కాలేదు, కానీ అందులో ఒక చిన్న మాట అండి. ఏంటా మాట అంటే, నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అక్కడ కరెక్ట్గా అలాగే ఉంటుంది కదా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణమును విమోచించుచున్నాడన్న మాట పట్టుకొని పిల్లరా నేను అలాగే. ఆ మాట ఏంటి, ఎందుకు ఇంత స్పష్టంగా వినబడుతుంది, ఎందుకంటే ఎవరన్నా సరే, ఎవరు మంచం దగ్గరికి వచ్చినా, ఎవరు దూరంగా నిలబడినా, బంధువులైనా ఇంట్లో వారైనా చెప్పేవారు, ఒరే నువ్వు చచ్చిపోవడమే మేలు రానేవారు, కానీ ఈ మాట మాత్రం నిన్ను బ్రతికిస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నువ్వు బ్రతుకుతావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నీ జీవితాన్ని బాగు చేస్తాను అన్నట్టుగా నా చెవులకి ఆ మాట అర్థమవుతా ఉంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా హల్లెలూయా. ఆ మాటకాడ ఆగిపోయాను నేను, ఆ మాటకాడ ఆగిపోయాను ప్రియరా. ఏంటి మాట, ఎందుకు ఇంత స్పష్టంగా నాకు అర్థమవుతుంది, ఇంత స్పష్టంగా నా చెవులకి ఎవరో నా పక్క నిలబడి నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏంటి మాట, ఏంటి మాటని ఇలాగే ఎలకలుగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, ఇలా వంగిపోయేవాడినండి ప్రియరా. నా కళ్ళు పూర్తిగా మూతబడి ఉన్నాయి, అలాగని రెప్పలు లేపేంత ఓపిక నాకు లేదు. ఎలకలుగా పడుకుని అలాగే బాధపడుతున్నాను. నా చుట్టూ రక్తపు వాంతులండి, భయంకరమైన రక్తపు వాంతులు, దుర్వాసన, భయంకరమైన కంపు వాసన వస్తూ ఉండేది. ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టిందో తెలుసా అండి, ఇదివరకు ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు, ఉట్టి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్లు పెట్టి అన్నీ పెట్టి అందులో అన్నము కూర అన్నీ పెట్టి ఆ బరకం వెలుపలుండి ఇలా కర్రతో అందించేది లోపలికి, అందుకుందాం కానీ చేయిజాపి లోపల గ్లాస్ నీళ్ళు అందరూ అలుగుపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. కాబట్టి ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి సమయంలో ప్రిలరా ఏంటి మాటని ఇలాగే గట్టిగా పట్టుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండగా దాదాపుగా ప్రిలరా ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు దగ్గరగా స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరిని అడిగో బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే, నిన్ను విమోచించేవాడిని నేనే అనే మాట స్పష్టంగా ప్రియులారా నా చెవులకి ఎంత గట్టి కనబడుతుందంటే, ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్టుగా అవుతుంది. అలాగే నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉన్నాయి ఆ మాటలు. నిన్ను బ్రతికించేవాడిని నేనే, నిన్ను కాపాడేవాడిని నేనే అంటుంటే ఆ మాటలకి ఒక్కసారిగానే తుళ్ళు పడి చూశాను, కానీ ఆ పక్కన ఎవరు కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. కానీ ఆ మాట నా గుండెల్లో మారుమ్రోగిపోతా ఉంది. నిన్ను బ్రతికించేవాడిని, బ్రతికించేవాడిని అనే మాట నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉంది. పిల్లలు నాకు అర్థం కావట్లేదు, ఎవరో నా పక్కొచ్చారు, ఎవరో నిలబడ్డారు. ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఆ మా బంధువులు కాదు, ఎవరో వచ్చారు నా పక్కే నన్ను బ్రతికిస్తానంటున్నారు.
ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను. నా శరీరం అంతా వణుకుపోతూ ఉంది, షివరింగ్ వచ్చేస్తూ ఉంది, ఈ వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి, ఏదో జరిగిపోతున్నట్టుగా అయిపోతూ ఉంది. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, నాకైతే ఓపిక అయితే లేదు, కానీ నాకు తెలియకుండానే అలా లేచి కూర్చున్నాను. ప్రియులారా, కూర్చోటమే కాదు కానీ కూర్చున్నాక నా కళ్ళు తిరిగిపోతుంది, ముఖం తిరిగిపోతుంది. ఇదే నా మంచం అయితే ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళాను, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని మరో చేతి ఇలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నా, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేనే అంటున్నాడు. అయ్యా నా తల్లి దగ్గరికి రాదు, నా తండ్రి దగ్గర రాడు, కానీ నువ్వు వచ్చి నిలబడి నిన్ను బ్రతికిస్తానన్నావు. అయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడుతుంటే మా అమ్మ ఎక్కడెందో పరుగు పరుగును వచ్చి ఆ పరకం పక్కన కూర్చుని అంటది, రే ఎవరిని రాలు అడుగుతున్నావు, బ్రతికించమని కేకలు పెడుతున్నావేంటి, ఏమైంది అని మా అమ్మ అంటుంటే నేను మాత్రం బ్రతికించవా బ్రతికించవా బ్రతికించవని చివరి కేక బ్రతికించవా అని కేక వేయగానే బళ్ళుమని పెద్ద వాంత అయిపోయిందండి. చాలా రక్తము నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడింది. అలా రక్తం పడ్డం పడ్డమే, దబ్బున ఆ రక్తంలో పడిపోయాను. అలా పడిపోవడం పడిపోవడమే నా ప్రాణం నా నుంచి పూర్తిగా విడిపోయింది. అంటే నేను పూర్తిగా చనిపోయి అందులో ఉండిపోయాను. పిల్లరా, ఇక నాలో ఊపిరి కానీ ఎటువంటి అలికిడి కానీ ఏ విధమైన శబ్దం లేదు, పూర్తిగా చనిపోయి అందులో పడిపోయాను. ఎప్పుడైతే అలా కేక వేయడం, పెద్ద వాంతి చేసుకోవడం, అలా పడిపోయి అలా ఉండిపోవడం, మా అమ్మ ఆ పరకం పక్కనే ఉండి అవన్నీ పిల్లలు విన్నది కనుక ఆ నా నుండి ఏ శబ్దం అలికిడి రాకపోవడం తోటే ఆ పరకాన్ని లేపు చూస్తే నేను పూర్తిగా చనిపోయాను అంటండి. చుట్టుపక్కల కేకేసి ఏమైందో, పెద్ద కేకేసాడు, వాంతి అయింది, రక్తం కక్కున్నాడు, ఏమైందో అని అంటే వాళ్ళు వచ్చి ముక్కులు కాడయి ఇవన్నీ చూసి, అమ్మా నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు కానీ ఉన్న కార్యక్రమాన్ని చూడండి అన్నారట. ఇక ఆ మాటలకు ప్రియులరా, మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు మారి గారు అని. వాస్తవంగా ఎవరైనా చనిపోతే పాడి సామాన్లు ప్రియులరా ఏ టౌన్కి వెళ్ళి తీసుకొస్తారు, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, కుండ తీసుకొచ్చారు, తాళ్ళు తీసుకొచ్చారు, ప్రియులరా పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యతవుతా ఉన్నారు శ్మశానంలో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతూ ఉంది. ప్రియులరా నేను 1:30 పావు దక్కు 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. ఇక ఎప్పుడు ఆ బయటికి శవాన్ని తీసుకొచ్చి స్నానం చేపించి పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్లి పాటి పెట్టేద్దామంటగా ఎదురు చూస్తున్న సమయం దాదాపుగా అప్పుడు 5:30 టైం అవుతూ ఉంది. వాళ్ళైతే ఎవరు లోపలికి రాలేదు, నేనైతే రక్తంలో పడిపోయినాను, పూర్తిగా చనిపోయినాను. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే నేను చనిపోయాను కానీ ప్రియులరా నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. అది ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చింది నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పలోడి బిగ్గరగా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయిందండి, పట్ట పగల వెలుగులా మారిపోయింది. ఆ పట్ట పగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది, ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను అలా చూస్తూ చూస్తుండగానే తల్లున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తూ ఉంది. గట్టిగా చెప్పుడు దగ్గరికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. నేను సంపూర్ణంగా చూస్తున్నాను ప్రియరా, అది రక్తముతో మిళితమైపోయింది, గాయములతో ఉన్న హస్తం అండి, అది కిందకంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికాను. పొట్టలు గట్టిగా చెప్పట్లు స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభువు కోసం కళ్ళబొల్లు కౌలు చెప్పాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ హస్తం ఎప్పుడైతే తాకిందో చచ్చిపోయి నేను మరలా తిరిగి బ్రతికానండి. బ్రతికించబట్టమే కాదు కానీ నా ఆ హస్తం తాకిన తర్వాత మొదటిగా జరిగిన పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ పని ఏంటంటే నా శరీరము నడినెత్తి మొదలుకొని అరిపాద వరకు ఏదో ఒక తెలియని బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా నరములు, నా శరీరం అంతా ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడిందో నన్ను ఎవ్వరూ అందులోంచి లేవదీయలేదు, కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
ఈ గాయంతో ఇలా వంగిపోయిన నేను ప్రియులారా, ఆ హస్తం తాకిన తర్వాత నిటారుగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది, ఎందుకంటే నా శరీరము ఏదో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది, నేను బ్రతికాను, నేను బ్రతికాను, నేను బ్రతికాను అరవాలనిపిస్తుంది. కానీ నా నోరు పెగలట్లేదు ప్రియులారా. నన్ను నేను చూసుకున్నప్పటికే దాదాపుగా 25 రోజులు అయిపోయింది స్నానం చేసి. విపరీతమైన దుర్వాసన రోతతో ఉన్నాను, కానీ నా హృదయం మాత్రం చెప్పన అసక్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అంత ఆనందంతో నింపబడిపోయిందో, ఇక నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలనుకున్నాను అనుకున్నాను. కానీ వాళ్ళు ఉత్తరేమో లోపలికి నన్ను చూస్తారేమో అని నేను చూస్తున్నాను. వాళ్ళేమో పరకం అవతలు ఉండి నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా అనుకున్నారు, కానీ పొరపాటున ఎవరు లోపలికి ఎత్తలేదు. సర్లే వచ్చేలా లేరు, నేనే వెళ్ళిపోతాను బయటకు అని చెప్పి ఆ పరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయినాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీధిలో ఉంటుంది నుయ్యా, ఆ నూతుగా నిలబడ్డాను. అలా నిలబడగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కట్టేవాళ్ళు కట్టేస్తా ఉన్నారు అక్కడ, ఇంకా చేసేవాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ నూతుగా నిలబడ్డవాడు ఎవరని మాత్రం ఎవరో చోట్ల లేదు. సర్లే చూసేలే లేరులే అని చెప్పేసి నేనే చేత తీసుకుని ఆ నూతులు వేసుకుని ఇలా నీళ్లు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరో స్నానం చేస్తున్నారని అప్పుడు చూసారండి. అలాగా అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాట లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఈడు చచ్చిపోయాడుగా, ఈడి కోసమే పాడి కట్టాం, ఈడి కోసమే నీళ్లు తోడాం, ఈడి కోసమే నగ నుంచి ఏడుతున్నాం, ఈడంటే ఇక్కడ నిలబడ్డాడు. అసలు ఈడు మనిషే లేకపోతే ఇంకేమైనా నడి వయసులో చచ్చిపోయాడుగా, ఏదో మొత్తం మీద ఏదో రూపం వచ్చింది ఇక్కడికి అని చెప్పి ఒక అరగంట నానా పరీక్షలు చేశారండి నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. చేయిలాగేవాడు ఒకడు, బొగ్గులాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు, ఎన్ని రకాలుగా చేసినా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈడు మనిషే రోయ్ అన్న విషయం అర్థమైపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరండి, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి ఏమండి మారుబట్టలు కట్టుకుని కాండ్రగించు మూసాను. ఆ ఉమ్ములో రక్తపు చీర కూడా లేదు. కొట్టాలి గట్టిగా చెప్పట్లో, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. 4-4 రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే డాక్టర్ గారి భాగంలో గడ్డ పగిలిపోయి చనిపోతామని చెప్పారో అదే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారి ముందు నిలబడ్డాను. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టారు, ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో, నన్ను చూడగానే గుర్తుపట్టి నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారండి. అవునండి బతికే ఉన్నానని. ఇంత బాగున్నావేంటి అన్నారు. అది చూస్తారని వచ్చానన్నాను. అయితే లోపల రా అని చెప్పి షట్ ఇప్పమని చెప్పి మొత్తం ప్రియులరా ఇదంతా కూడా మరలా ఏదో రాసి దాదాపు ఒక అరగంట సమయం అండి పరీక్షించిన తర్వాత నన్ను లేపుతున్నారు. ఆయన బాబు నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే మొదటి రిపోర్ట్లో ఈ భాగం అంతా పాడైపోయి గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయినట్టుగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు, దాని ఆనవాలు కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు, నువ్వా నువ్వు కాదా అని అంటే అయ్యా అయ్యా నేనేనండి బాబు, నేనేనండి. కానీ మీరు అన్నట్టుగానే ఎలా 13వ రోజు నేను చచ్చిపోయానండి. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక హస్తం అండి, రక్తముతో మిళితమైన హస్తం అండి, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిందండి. ఈ భాగంలో తాకితే ఆ హస్తం తాకిన తర్వాతే మరలా బ్రతికేనంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం. నిలబడటమే కాదు, నా చేయట్టు రూమ్లో తీసుకెళ్ళిపోయారు. నన్ను కూర్చోబట్టి అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని పెద్ద పెద్దగా గట్టి గట్టిగా, నిజం చెప్పు హస్తమే తాకిందా? అవునండి. హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అన్నారు. ఎవరిదయ్య హస్తం అనని అలా నోరాగిలించి ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే, ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు, ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టలు గట్టిగా చెప్పట్లు, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, నీకు జీవాన్ని పోసింది, నీకు ప్రాణాన్ని పోసింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు, హల్లెలూయా. నాకు కూడా తెలియదురా అబ్బాయి, నేను యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. ఓ పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు, ఏముంటారులేండి ఈ బైబిల్ చదవడానికి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు. ఆ చదువుతున్నప్పుడు యోహాను సువార్త సందర్భం ఏంటంటే లాజరు చనిపోయిన 4 రోజులైంది. యేసు ప్రభు వారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రాని ఏదో ఇంట్లోంచి బయటికి కేకేసినట్టుగా కేకేశారు.
నేను అనుకున్నాను చచ్చిపోయిన కేకెత్తారేంటి అనుకుంటే నిజంగానే ఆ లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. నేను అనుకున్నాను ఇవన్నీ కథల పుస్తకాలు, నా వైద్య చరిత్రలో ఇంతకాలంగా నా సర్వీసులో ఎప్పుడు కూడా చచ్చిపోయిన బ్రతకడం అనేది జరగలేదు, ఈ కథల పుస్తకంలో చచ్చిపోయిన కూడా బ్రతికిస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టలు గట్టిగా చెప్పట్లు, హల్లెలూయా. వాక్యములో జీవముండెను అది మనుషులకు వెలుగై ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. నిన్ను జీవింపజేసింది మాటే, నిన్ను బ్రతికింపజేసింది మాటే, నీకు జీవాన్ని పోసింది మాటే, చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికించింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను ఇక ఎప్పటికీ నువ్వు యేసు ప్రభుని విడిచిపెట్టద్దు. మొట్టమొదటి నా సువార్త చెప్పింది ఎవరు తెలిసిన ఒక డాక్టర్ గారు, నువ్వు ఎప్పటికీ యేసు ప్రభుని విడిచిపెట్టొద్దు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమారుడు అయి ఉన్నావు, ఇక నుండి యేసునే వెంబడించు అని ఆ రిపోర్టులు నా చేతికించి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చేసాను, మా అమ్మతో చెప్పానమ్మా యేసుప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, యేసుప్రభు మందిరానికి ఏనాడు వెళ్ళలేదు, ఏసన్న మాట మన నోట ఎప్పుడు రాలేదు, కానీ యేసుప్రభు నన్ను బ్రతికించాడమ్మా, ఇవిగో రిపోర్ట్స్ అంటే మా అమ్మ రిపోర్ట్స్ చింపేసి పొయ్యిలో పడేసి అంటుంది, ఇంకోసారి యేసుప్రభు అన్నామంటే నీ మాట మరి తగ్గుతుంది. యా అన్నాను, యా అంటావేంటి మీ నాన్న అసలు ఎత్తు ఆగిపోతూ, ఇప్పటికే మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, కాబట్టి బ్రతికింతే బతికించేళ్లే, ఏ క్రిస్టమస్కి ఒక అట్టుపొలికి వెళ్ళట్కి అక్కడ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేయండి మా అమ్మ. నేనన్నాను చచ్చిపోయిన బ్రతికిస్తే అట్టుపొలికి వెళ్ళ కాదమ్మా ఇవ్వడం, జీవితాలు ఆయనకి ఇచ్చేయాలి, బ్రతుకులు ఆయన సమర్పించేద్దామమ్మా, అందరం కలిసి వేసే దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అంటే మా అమ్మ ఇంకొకసారి వేసు ప్రవణం అంటే మాట మరే దగ్గరంది. నేనన్నాను అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే బ్రతకలేనమ్మా. ఈ ప్రాణం పోసిందేసయ్యా, ఈ జీవాన్ని పోసిందేసయ్యా, నన్ను బ్రతికించిందేసయ్యా, నేను చచ్చిపోతే తీసుకెళ్ళి పాతి పెడతామని మీరు చూశారు, కానీ నేను చనిపోకుండా నేను చనిపోకముందే నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడిని అని చెప్పారు. కాబట్టి బ్రతికించిన దేవుడి కోసం బ్రతకడం న్యాయమా, అమ్మా మీకోసం బ్రతకడం న్యాయమా అంటే మా అమ్మ అంది అప్పుడే చచ్చిపోవనుకుంటానంది. అలాగేనమ్మా, నీ దృష్టిలో నేను చనిపోయినాను కానీ ఏసై దృష్టిలో బ్రతికాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏసయ్యే కావాలి. ఎక్కడికి వెళ్ళి బతుకుతావో బ్రతకని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ రోడ్డు అంట వెళ్ళిపోతుండుంటే పెంతుకోస్తు ప్రార్థనా మందిరం అని రాయకుదురులో ప్రియులరా మా కాలనీకి ముందుగా ఉంటుంది చర్చి. ఆ చర్చి కాడికి వెళ్ళిన పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటా ఉంటే ఆ పాస్టర్ గారు ముందు నిలబడ్డాను, ఏ బాబు ఇలాగ వచ్చావంటే జరిగిందంతా చెప్పాను. చెప్పగా నేను గట్టిగా కౌగులించిన ఓ మాట చెప్పారు, నాన్న నాకు మంచి టైంలో దొరికావురా, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అనేకులు చెప్తావా అని చెప్పారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థంగా సాక్ష్యం చెప్పాలని నాకు తెలియదండి, అసలు సాక్ష్యం చెప్పాలన్న విషయం కూడా నాకు తెలియదు, కానీ ఇది జరిగినట్టుగా ఎలాగైతే నాకు చెప్పావో అలాగ అందరికీ చెప్తావా అంటే మా వీధుల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సువార్త కోడికలు, రోడ్డు మీద చిన్న చిన్న ప్రార్థనలు, గృహ కోడికలు, ఏదైనా పిల్లలు ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుంటే ఆ మీటింగ్ మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఒక అర్ధగంట సమయం లేక ఒక 3/4 గంట సమయము సాక్ష్యం చెప్తాడని చెప్పి నన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తే దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఏసే దేవుడు అని ఒక ప్రవాహములాగా అనేకులు మందిరానికి రావడం ప్రారంభించారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించి అనేకులు మందిరానికి వస్తూ ఉంటుంటే నాకెంత సంతోషంగా ఉండేదో పక్క బాధగా ఉండేది. దేవుని స్తోత్రం చెప్పండి. బాధ ఎందుకో తెలుసా అండి, మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు, మా బంధువులు మా చుట్టాలు ఎవరు రావట్లేదు, అందరూ పోతున్నారు ప్రభువా, మా ఓళ్ళు ఎవరు రావట్లేదు అలాగే మందిరంలో పడి ఏడుస్తూ ఉండేవాడండి. ఒక రోజున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు, ఎవరని చూస్తే ఎవరో కాదు మా నాన్నగారే, నాన్న నువ్వు ఏడుతున్నావేంటి, నాన్న నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్నడండి, ఒరే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా, మరి గట్టిగా చాపట్లు కొట్టరా, కొట్టను, గట్టిగా చాపట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక త్రాగుబోతు మారిపోవటం అంటేనండి అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి, హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాలను మార్చగలడు, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు.
ప్రభువైన యేసు క్రీస్తు వారు హృదయాలు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు గనక వేరే త్రాగుపోతాను నా తండ్రిని సంపూర్ణంగా మార్చేయడని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంతటి త్రాగుపోతే మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోతే మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మా తమ్ముళ్ళు కూడా మారిపోయారండి. ఆ తర్వాత మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేన అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబట్ల దేవుడు నెరవేర్చారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇలాగే తెల్ల బట్టలు వేసినండి. ఆదివారం బైబిల్ నిలిపోవాళ్ళు మందిరానికి. మా ఈదులు అప్పక్కళ్ళు పక్కళ్ళు అనేవారు నేను నడదాకి త్రాగుబోతాడు కేకేసి మరి మనం తిట్టేవాడు. ఇలా గొర్రె పిల్లకి బైబిల్ నిలిపోతున్నాడు. ఇంత మార్పుగా యేసుప్రభ కదా కారణం. మనం కూడా యేసుప్రభ నమ్ముకుంటే మన తాగుబోతులు మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోనియండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి నన్ను బ్రతికించడం కాదు, రెండు నా తండ్రిని మార్చడం కాదు, మూడు నా కుటుంబాన్ని మార్చడం కాదు, నాలుగవదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేయండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. అలా మార్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టారు. నా కుమారుడు నా పని చేయన్నారు. నేను అన్నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. ఏ అంటే ప్రియర్ నాకు చిన్నప్పటి నుంచి అక్షరం మొక్క అంటే నాకు తెలియదండి. మా నాన్నగారు నన్ను స్కూల్లోకి ఎప్పుడు పంపించలేదు. ఏమంటే స్కూల్లో జాయిన్ అయిన దాఖలా నా జీవితంలో లేవు. అక్షరం మొక్క రాదు నాకు. ఆ అంటే ఏంటో నాకు తెలియదు. ప్రియరా, అలాంటి సమయంలో నేను అన్నాను ప్రభుతో, ప్రభువా ఆ అంటే నాకేమీ తెలదు, అసలు అక్షరమే రాదు నాకు, అలాంటిది నేను ఈ పని ఎలా చేయగలను ప్రభువా, ఏదో పని చేసుకుంటా, పాస్టర్ గారికి పరిచర్య చేస్తా, ఈ సాక్ష్యం ఎక్కడని చెప్పమంటే చెప్తా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అంటే ప్రభు అన్నారు, ఏదో పని చేస్తావని కాదు, నా పని చేస్తావని నేను బ్రతికించాను అన్నారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అక్షరం మొక్క కూడా రాదు నాని ఎలా ప్రభు అండి. ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారండి. 103వ కీర్తన 4వ చరణం చదివించేయడం సాక్ష్యం చెప్పానంటే నేను ఆ చదివించే సెలరైపోయాను అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బాబు పై వచ్చిన ఏంటంటే ఏమో నాకు తెలియదండి మా పాస్టర్ గారు అంటే నేనుకోండి. హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, దేవుని మాటలు నాకు తెలియదు, కాబట్టి సాక్ష్యం ఒకటే తెలుసు కాబట్టి ప్రభు సాక్ష్యం చెప్తానంటే కుదరదని చెప్పి ఇలాగే మందిరంలో పడుకునేవాడిని అండి. ఇప్పుడు ఈ వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలుగా కనబడుతున్నాయి గోడల మీద. అలా పెద్ద పెద్ద అక్షరాలు ప్రియులారా ఈ తెల్లటి అండ్ గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటే ఆ కల్లో ప్రియులారా ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తము వ్రేలు చూపిస్తూ కీర్తన గ్రంథం 1వ కీర్తన నుంచి 150 కీర్తన వరకు 3 నెలల 15 రోజులు యేసు ప్రభు వారు నాకు వాక్యం నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్షరం మొక్కలే నా జీవితం, అక్షర జ్ఞానం లేని నా జీవితం. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే కృపా జ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా. హల్లెలూయా. నేను అంటాను దైవజనులు కాలు గోటు కూడా నేను సరిపోనండి. అంతటి భయంకరమైన మట్టికి మట్టిగా మారిపోయిన బ్రతుకు కానీ ఈ రోజున తన మహిమగా ఈ పూట మార్చుకున్నాడండి, తన మహిమగా ఈ పూట నిలబెట్టాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నాకు పాటలు కూడా రావండి, నాకు పాటలు కూడా రావు. నడిపించు నానావు నా ఫేవరెట్ సాంగ్ అనమాట. దేవునికి స్తోత్రం. ఓ రోజు సమాధి కాడ పాడేస్తున్నాను, ఒరే ఆగ్రా బాబా ఇక్కడ పాడకూడదు ఆ పాట, అయినగా అయినా తగునంట పాడేస్తున్నాం అని పాటలు అని చెప్పేసి ఓ రోజున మా పాస్టర్ గారు అంటే నాకు బాధ వచ్చి మందిరంలో ఏడుతున్నాను, ప్రభువా పాటలు రావు నాయన, ఇన్ని నేర్పించినోడు పాటలు నేర్పించవా ప్రభు అంటే, ఇప్పటికి చాలా వరకు పాటలు ప్రియులరా ఈ చదువులేనోడి చేత యేసయ్య ప్రియులర పాటలు సొంతంగా పాడడానికి దేవుడు కృప చూపించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కృప కలుగునుగాక ఎందుకు నన్ను ప్రేమించే వేసయ్య, ఏదేమైనా ఎవరేమైనా ఇలా ఎన్నో పాటలు ప్రియులరా దేవుడు ప్రభువారు నాకు అనుగ్రహించారు. పరిశుద్ధాత్ముడు ఆయన ఆ పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచే కృపాభాగ్యము ప్రభు ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులరా నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే జాగ్రత్తగా ఉండండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి నన్ను తాకాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. నా జీవితము అంచెలంచెలుగా మారిపోవడం మొదలుపెట్టింది.